ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు, 2026వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ సోమవారం, సమయం 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో సామధాన భేద దండోపాయాలు ఎంస గురించి మసన చెన్నప్పగారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశం గురించిన వివరాలు 7:00 హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు డి వీణామణి గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో బ్రోచే వారెవరురా శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానిక. ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఈ అంశం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పుప్పాలరాజు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణిలో. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం గారి వేణువాద్యం. ఉదయం 11:03 సంస్కృత పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నీనె గారి గాత్రం. వాద్య సహకారం హార్మోనియం శ్రీ సురేంద్రనాథ్ భారతి. తాన్పుర శ్రీ ఎం నరహరి. తబలా సహకారం శ్రీ ఎంఎస్ పవన్ కుమార్. 12:10 యువవాణి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో సెల్వీ నారాయణ శ్రీమతి సింగం మారుతి గారి కథానికి వింటారు. 2:30

నిమిషాలకు నిషిగంద్ మరాఠీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చింది యక్షగానం వినిపిస్తారు శ్రీగడ్డం సుదర్శనం బృందం వారు. సత్య హరిశ్చంద్ర కథ 3వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం చెరుకు పంటలో ఎరువుల నిర్వహణ. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలిస్తారు. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో. 7:45 వికసిత్ భారత్. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: People can submit their ideas and suggestions for the program through the toll-free number 1-800-117-800. They can also share their input online via the Narendra Modi app or the MyGov open forum. The citizens can also give a missed call on 1922 and follow the link received in SMS to directly give their suggestions to the Prime Minister. Suggestions for the upcoming episode will be accepted until the 24th of this month. India has declared one day national mourning today as a mark of respect for Father Amir of Qatar, Sheikh Hamad bin Khalifa Al Thani, who passed away yesterday. The national flag will be flown at half-mast on the day of mourning throughout India on buildings where the national flag is thrown regularly. There will be no official entertainment on the day. Prime Minister Narendra Modi has expressed condolences at the demise of Father Amir Sheikh Hamad bin Khalifa Al Thani, noting that he was a visionary leader who led Qatar to great levels of development and prosperity. The United States has launched a fresh round of military strikes against Iran. U.S. Central Command said the operation is intended to further degrade Tehran's ability to target civilian, mariners and commercial vessels transiting the Strait of Hormuz. In a post on X, CENTCOM said the strikes were carried out under direction of the commander-in-chief to hold Iranian forces accountable. In tennis, top seed Italy's Yannick Sinner retained his Wimbledon men's singles title, beating second seed Germany's Alexander Zverev 6-7, 7-6, 6-3, 6-4 in the final at the All England Club London last night. This is Sinner's second consecutive Wimbledon men's singles title and his fifth Grand Slam crown. Sinner became the 10th player to successfully defend the Wimbledon men's singles title. In the women's doubles final, 10-seeded Chinese-French pair of Guo Hanyu and Kristina Mladenovic defeated the second-seeded Canadian-Brazilian duo of Gabriela Dabrowski and Luisa Stefani 6-3, 7-5 to clinch the title at Centre Court. The India Meteorological Department has forecast isolated heavy to very heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days and isolated heavy falls over east Uttar Pradesh during 4 to 5 days. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో సామధాన భేద దండోపాయాలు ఎంజం గురించి మసన చిన్నప్ప గారి లఘు ప్రసంగం వింటారు.
2: సామధాన భేద దండోపాయాలు. సామధాన భేద దండోపాయాలు 4. వీటిని పూర్వకాలం రాజనీతిలో భాగంగా అనుసరించేవారు. రాజు బలవంతుడైన మాత్రాన అతడు శత్రురాజులతో తగవు తెచ్చుకోరాదు. ఒకవేళ రాజు బలహీనుడైతే తన రాజ్యాన్ని కాపాడుకోవడంలో అప్రమత్తుడై ఉండాలి. శత్రురాజు తనకంటే బలవంతుడైనప్పుడు రాజనీతిజ్ఞుడైన రాజు సామధాన భేద దండోపాయాల ద్వారా పరిస్థితులను చక్కబరుచుకొని తన రాజ్యంలోని ప్రజలను కాపాడుకోగలుగుతాడు, తాను రక్షింపబడతాడు. రాజనగానే అతనికి సైన్యం, ఆయుధ సంపత్తి పుష్కలంగా ఉంటుంది. అంత మాత్రాన తాను ఇతర రాజుల మీద దండెత్తి రాజ్య విస్తరణకు పూనుకోవడం కంటే స్నేహపూర్వకంగా వ్యవహరించడం మంచిది. ఈ 4 ఉపాయాలు భారతీయ సంప్రదాయంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి రాజులకు ఎంతగానో ఉపయోగపడేవి. వీటిలో ఏదో ఒకదానిని ఇతరుల మీద ప్రయోగించడం వల్ల తాను అనుకున్నది సాధించవచ్చు. ఈ చతుర్విధ ఉపాయాలను కేవలం రాజనీతిలో భాగంగానే కాక మానవ జీవన వ్యవహారాల్లోనూ పాటించే అవకాశం ఉంది. పిల్లల పెంపకం, కుటుంబ వ్యవహారాలు, వ్యాపార నిర్వహణ మొదలైనవి తరచుగా సమస్యలను సృష్టిస్తాయి. వీటిని చక్కదిద్దుకోవడానికి కూడా ఈ 4 ఉపాయాలను అనుసరించవచ్చు. అందుకే వీటిని ఒక శత్రువును లొంగదీసుకోవడానికే కాక ఒక క్రమపద్ధతిలో ఎదుటివారిని లొంగదీసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుస్మృతి వంటి గ్రంథాల్లో చతుర్విధ ఉపాయాలను పాటించే విధానం వివరంగా ఉంది. సామం అంటే మంచిగా మాట్లాడి పనిని సానుకూలం చేసుకోవడం. దానం అంటే కొంత ధనాన్ని ఇచ్చి పనిని నెరవేర్చుకోవడం. భేదం అంటే భయపెట్టి తనకు అనుకూలంగా పనిని సాధించుకోవడం. దండం అంటే కొట్టి లేదా బాధపెట్టి లేదా హింసించి పనిని సాధించడం. క్రమశిక్షణ కలిగిన రాజు లేదా ఏ వ్యక్తి అయినా ఈ 4 ఉపాయాలను ఒక క్రమపద్ధతిలో వాడాలని నీతిశాస్త్రం చెబుతుంది. కానీ మొదటనే దండం పనికిరాదని కూడా తెలియజేస్తుంది. నేటి కాలంలో పరిపాలన రంగంలోనూ మేనేజ్మెంట్

0: రంగంలోనూ, రక్షణ వ్యవహారాల్లోనూ, అంతర్జాతీయ సంబంధాల్లోనూ ఈ నాలుగు విధాలైన ఉపాయాలను అనుసరించడం చూస్తూ ఉంటాం. కానీ వీటిని అమలు చేసేటప్పుడు ధర్మాన్ని పాటించడం అవసరం. విచిత్రమైన విషయం ఏమంటే, భారతదేశం ఈ చతుర్విధ ఉపాయాలను అనుసరిస్తూ ఉంది. ఇతర దేశాలతో స్నేహంగా ఉంటుంది. వారిని మచ్చిక చేసుకోవడానికి అప్పుడప్పుడు దాన ధర్మాలు కూడా చేస్తుంది, అవార్డులు కూడా ఇస్తుంది. ధర్మవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే భయపెడుతుంది. దాన్నే వార్నింగ్ అంటాం. అంతేగాని ముందుగానే మనం ఏ దేశం మీద దండెత్తం. పరాయివాడు మన దేశం మీద దాడి చేస్తే మనం మాత్రం ఊరుకోం. అయితే హింసకు పాల్పడినప్పుడే ఇతరులు మనం వారి మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధిస్తాం. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనమని చెప్పవచ్చు. పిల్లల విషయంలో సామధాన భేద దండోపాయాలను ఉపయోగించవచ్చునని మనకు నీతి కోవిదులు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు, పిల్లలు మనం చెప్పిన మాటలు వినకపోతే వారికి బహుమతులు ఇచ్చి వారిని మనవైపు తిప్పుకోవచ్చు. కానీ అట్లా సాధ్యం కాకపోతే భేదం అనే ఉపాయాన్ని ప్రయోగించాలంటారు పెద్దలు. నయమున పాలను త్రాగరు, భయమున విషమ్మునైన భక్షింతురుగా, నయమును చూపగ వలవదు, భయమునే చూపంగ వలయు బాలురకపుడున్. పిల్లల విషయంలో మొదటి మూడు ఉపాయాలను క్రమంగా అవలంబించి వినకపోతే నాలుగవదైన దండాన్ని ప్రయోగించి చక్కని ఫలితాన్ని పొందవచ్చు.
1: సామధాన భేద దండోపాయాలు ఎంసం గురించి మసన చెన్నప్పగారి భావజాలమది. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి వింటారు.

దుష కథయంతి మిధస్తవ దివ్య కథ విజయీ భవేములవాడపతే గీర్వాణపతి సంసేవ్యం.

0: మీరింతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయ

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశం గురించిన వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు విత్తన నాణ్యతను పెంచడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కటి విత్తనాన్ని ప్రతి రైతు ఉత్పత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఈ వివరాలు మనకు అందజేస్తూ ఉన్నారు. వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదలలో విత్తనం యొక్క పాత్ర గణనీయమైనది. అధిక దిగుబడినిచ్చే ఉత్తమ గుణాలతో రూపొందించబడిన హైబ్రిడ్ లేదా సూటి రకాల ఉత్పాదకత క్షేత్రస్థాయిలో పొందాలంటే నాణ్యమైన విత్తనాల ద్వారానే సాధ్యమవుతుంది. వివిధ పంటలలో నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా 15-20% వరకు అధిక దిగుబడి సాధించవచ్చని పరిశోధనల ద్వారా పరిశోధకులు నిరూపిస్తున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. భారత విత్తన చట్టం 1966 ప్రకారం మార్కెట్లో అమ్మబడే విత్తనాలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు కనీస జన్యు శుద్ధత, భౌతిక శుద్ధత, మొలక శాతం ఉండాలి. ఎక్కువ శాతం పంటల్లో ధృవీకరణ విత్తనాలకైనా, ట్రూత్ఫుల్ లేబిలింగ్ విత్తనాలకైనా కనీస జన్యు శుద్ధత 98% ఉండాలి. మొలక శాతం 75-80% ఉండాలి. భౌతిక శుద్ధత కూడా కనీసంగా 98% ఉండాలి. హరిత విప్లవం, అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో వేగంగా విస్తరిస్తున్న విత్తన పరిశ్రమ, నాణ్యమైన విత్తనాల వాడకంపై రైతులు ఎక్కువ మొగ్గు చూపడడం వంటి అంశాల దృష్ట్యా విత్తన నాణ్యత నియంత్రణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విత్తనోత్పత్తి ప్రోత్సహించి నాణ్యత నియంత్రణకు వ్యవస్థీకృతమైన చర్యలను చేపట్టే దిశగా పలు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇక విత్తన నాణ్యత నియంత్రణకై రూపొందించిన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. విత్తన చట్టం 1966 ప్రకారం విత్తన ధృవీకరణ ఐచ్ఛికం అంటే తప్పనిసరి కాదు, కానీ లేబులింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. కేంద్రీయ రాష్ట్ర ప్రయోగశాలల, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థల ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన తనిఖీ అధికారులు, విత్తన నాణ్యత పరిశీలకుల నియామకానికి సంబంధించి కూడా ఈ చట్టంలో విధి విధానాలను రూపొందించడం జరిగింది. కేంద్ర విత్తన సంఘం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విత్తన నాణ్యత ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగింది. దీని తర్వాత 1983 విత్తన కంట్రోల్ ఆర్డర్ 1983 తీసుకొచ్చి విత్తనాలను అత్యవసర సరుకుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. విత్తన ఉత్పత్తి సరఫరాలను నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి కల్పించబడినాయి. విత్తనాల అమ్మకానికి గాను తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ధృవీకరణ విత్తనమైన ట్రూత్ఫుల్ లేబుల్లో అమ్మబడే విత్తనాలనైనా కనీస నాణ్యతా ప్రమాణాలని కలిగి ఉండాలని నిర్దేశించడం జరిగింది. విత్తనాల అమ్మకంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అంటే నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా కృత్రిమ కొరత సృష్టించిన చట్ట ప్రకారము శిక్షకు అర్హులవుతారు. ఇన్ని పకడ్బందీ చట్టాలున్నా కూడా వ్యవస్థీకృత లోపాల వల్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక నకిలీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల మధ్య తేడా ఈ విధంగా తెలుసుకోవాలి. లేబుల్ అనేది సరిగ్గా ఉండి ధృవీకరణ విత్తనమైనా, ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనమైనా దానిమీద ముద్రించబడిన నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లోపలి విత్తనాలకు ఉంటే అది నాణ్యమైన విత్తనంగా పరిగణించబడుతుంది. పంట రకం, విత్తన తరగతి, ల్యాబ్ నెంబర్, మొలక శాతం, జన్యు, భౌతిక శుద్ధత శాతం, తేమ శాతం, విత్తన పరీక్ష జరిపిన తేదీ, ఏ తేదీ వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అనే వివరాలని మొత్తం లేబుల్ మీద ముద్రించబడి ఉంటాయి. దీనితో పాటు విత్తనోత్పత్తిదారుని చిరునామా కూడా ఉంటుంది. అయితే నకిలీ విత్తనాల చలామణిలో ఒకటి మిస్ బ్రాండింగ్ అంటే ఒక మంచి పేరున్న కంపెనీ బ్రాండ్ మీద డూప్లికేట్ లేబుల్స్తో కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడం. అయితే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడమైతే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసి

0: ఇచ్చినప్పుడు ఒరిజినల్ రకం లాగా ఉండదు. అంటే మొలక శాతం సరిగ్గా లేకపోవడం, రోగాలు పురుగుల్ని తట్టుకునే శక్తి కలిగి ఉండకపోవడం, దిగుబడి ఆశించినంతగా రాకపోవడం మొదలైనవి. అంతేకాకుండా లేబుల్ మీద ముద్రించిన ప్రమాణాల మేరకు లోపల విత్తన నాణ్యత లేనట్లయితే దానిని నాసిరకం విత్తనంగా, నకిలీ విత్తనంగా పరిగణించబడుతుంది. ఇక నకిలీ విత్తన వాడకం వల్ల రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు పరిశోధకులు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2015-2022 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 1,00,000 టన్నుల వరకు నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాల బెడద ముఖ్యంగా వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప విత్తనాలలో ఎక్కువగా తీవ్రంగా కనపడుతుంది. నకిలీ విత్తనాల వలన సరి అయిన మొలక శాతం లేకపోవడం, పంట దిగుబడి ఆశించినంతగా రాకుండా రైతు సోదరులు నష్టపోవడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రతితో సాధారణ దిగుబడి 10 నుండి 12 క్వింటాలు ఎకరాకు ఉంటే నకిలీ విత్తనాలు వాడినప్పుడు 2 నుండి 3 క్వింటాల వరకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్తనోత్పత్తి వివిధ దశలలో, అంటే బ్రీడర్ నుండి ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనోత్పత్తి, నాణ్యత పరీక్ష, నిల్వ, అమ్మకాలు దశలో ఎక్కడైనా నాణ్యత లోపించే ప్రమాదం ఉంది. విత్తన నాణ్యత పరిరక్షణకు చట్టాలే కాకుండా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి దశ నుండి విక్రయం వరకు నాణ్యత నియంత్రణ సమర్థవంతంగా పట్టవచ్చు. విత్తన నాణ్యత పరిరక్షణలో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం కూడా చాలా అవసరం. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల సీడ్ ట్రేసబిలిటీ పోర్టల్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా విత్తనోత్పత్తి నుండి సరఫరా వరకు వ్యవస్థలన్నింటినీ ఆటోమేషన్ చేయబడుతుంది. ఈ విధానంలో విత్తనోత్పత్తి క్షేత్రాల వివరాలను భారత్ మ్యాప్ ఇంటర్ఫేస్ ద్వారా రికార్డు చేయడం జరుగుతుంది. నాణ్యత తనిఖీ మాడ్యూల్ ద్వారా క్షేత్ర తనిఖీ సరిగ్గా జరుగుతుందో లేదో పర్యవేక్షించే వసతి కంట్రోలింగ్ అథారిటీకి కల్పించబడింది. విత్తన క్షేత్ర తనిఖీ రిపోర్ట్స్ ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా రూపొందించడం జరుగుతుంది. దీని తర్వాత ఆన్లైన్లో విత్తన నమూనాలను ప్రయోగశాలలకు పంపుతాయి. ఈ విధంగా డిజిటల్ పద్ధతి ద్వారా రికార్డ్ చేసిన డేటా ఆధారంగా ధృవీకరణ ట్యాగులను ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత విత్తన ల్యాడ్స్లో నాణ్యతను కూడా ట్రేస్ చేసే విధానాన్ని ఇందులో రూపొందించారు. ఏవైనా లోపభూయిష్టమైన విత్తన లాట్స్ ఉంటే ఆ సమాచారం కూడా తెలుసుకునే వీలుంటుంది. ఇంతేకాకుండా ఆన్లైన్లో సేకరించిన సమాచారమంతా బార్ కోడింగ్, క్యూఆర్ కోడింగ్ ద్వారా లేబుల్ పైన ముద్రించబడుతుంది. ఈ బార్ కోడ్లను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసినప్పుడు విత్తనానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే ఎక్కడ ఎప్పుడు ఉత్పత్తి చేశారు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ వివరాలు, నాణ్యత పరీక్ష వివరాలు అన్నీ తెలుస్తాయి. ఈ స్కానింగ్ ద్వారా విత్తనం సరైనదో కాదో తెలుసుకోవడం కాకుండా విత్తన తరగతి వివరాలు, విత్తన తరగతుల శ్రేణి సరిగ్గా అనుసరించబడినదో లేదో కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత రైతులకు ఒక విధమైన నమ్మకం కలిగి నాణ్యమైన బార్ కోడింగ్ ఉన్నత విత్తనాలనే కొనుగోలు చేస్తారు. విత్తన తయారీదారులకు కూడా ఈ విధానం ద్వారా మేలు జరుగుతుంది. దీని ద్వారా మంచి విత్తనాలను రైతులకు చేరడమే కాకుండా నాసిరకం కల్తీ విత్తనాల అమ్మకాలు తగ్గిపోతాయి. విత్తన చట్టాలను అమలుపరిచే అధికారులకు కూడా కోడింగ్ విధానం ఉపయోగపడుతుంది. విత్తనం నాణ్యమైనదో లేదో త్వరగా నిర్ధారించవచ్చు. ఈ విధంగా ఆధునిక డిజిటల్ ట్రేసబిలిటీని విరివిగా ఉపయోగించి ప్రైవేటు సంస్థల నుండి కానీ, ప్రభుత్వ రంగ సంస్థల నుండి కానీ ఉత్పత్తి చేయబడి సరఫరా చేయబడే విత్తనాల నాణ్యత నియంత్రణను మెరుగుపరిచి కల్తీ విత్తనాల బారి నుండి రైతులను కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు మన రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేశారు.
1: విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం, ఈ అంశం గురించిన వివరాలు విన్నారు. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.

ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లులో. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ ఇక్కడికి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల

0: పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చంపరం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్దిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలుంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా
0: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్టంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన

0: రూపకల్పన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్ యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణే అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణే తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య షడ్వింశే దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనైః సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 37వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24 దినాంకం యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహ ఏక్ పేడ్ మాకేనాం ఇత్యభియానాంతర్గతం పాదపారోపణం విధాస్యతి. సహైవ APMC సంస్థాయాః అమృత మహోత్సవస్య సంస్మరణాయ సంకలితాం ఏకాం స్మారక పుస్తికాం విమోచయిష్యతి. అత్రావధౌ శ్రీ షాహ దహేగాం APMC పరిషదః సదస్యైః సహ అపి వైచారిక విమర్శం సాధయిష్యతి. గతదినే ఓమాన్ తటే భారతీయ నావిక యుక్తే GFS గెలక్సీ ఇత్యాఖ్యే వాణిజ్యిక పోతే ఆక్రమణాత్ పరం నవదిల్ల్యా పశ్చిమేషియా క్షేత్రే ఉత్పాతస్య శమనాయ స్వకీయం ఆహ్వానం పునః ప్రతిపాదితం. ఆక్రమణస్య తీవ్ర నిందాం కుర్వతా విదేశ మంత్రాలయేన నిగదితం యత్ పోతే స్థితేషు ఏకాదశ భారతీయ నాగరికేషు 10 నాగరికాః ఏతావతా సురక్షిततया నిష్కాసితాః అపరత్ర ఏకః నావికః అధునాపి విలుప్తః. మంత్రాలయేన ప్రతిపాదితం యత్ ఒమాన్ దేశే స్థితః భారతీయ దూతావాసః స్థితే సూక్ష్మావలోకనం కరోతి. సహైవ ప్రచలత్సు రక్షా కార్యేషు ఓమాన్ దేశస్య ప్రాధికారీభిః సాకం సక్రియ సమన్వయం సాధయతి. నవదిల్ల్యా వాణిజ్యిక నౌవహనేషు ప్రచలత్సు నిరంతర ఆక్రమణ ప్రసంగేషు స్వకీయా గభీరా చింతా ప్రకటితా. అనేనైవ సహ భారతస్యాస్య రాజనైతిక సమాధానాయ వార్తానాం శీఘ్ర సంపూర్త్యై యాచనా విహితా యేన అస్మిన్ క్షేత్రే పునః శాంతిః స్థిరతా చ.

0: वर्तेत। फीफा विश्व चषक पादकन्दुक प्रतिस्पर्धायां सर्वेषां प्रागुपान्त्य चरणात्मकानां द्वन्द्वानां समाप्त्यनन्तरं उपान्त्यचक्रस्य रूपरेखा पूर्णतः सिद्धा सञ्जाता। प्रथमायाम् उपान्त्यस्पर्धायाम् आगामि बुधवासरे फ्रांस स्पेन दलयोर्मध्ये स्पर्धा भविता। क्रीडेयं भारतीय समयानुसारं रात्रौ सार्धद्वादशवादने समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి.
2: పరకాల ఇందిరా మహిళా డైరీ పాల ఉత్పత్తులు త్వరలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ నగరాల మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెర్ప్ డిఆర్డీఏ అధికారులతో కలిసి ఆయన పాడి పరిశ్రమ అభివృద్ది ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో భాగంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ద్వారా పాల సేకరణ చేపట్టి త్వరలో ట్రైసిటీ పరిధిలో మార్కెటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా పాడి పరిశ్రమ బలోపేతం చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని వివరించారు. రాష్ట ప్రభుత్వం పరిశ్రమల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ వాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్క్ లో కాకతీయ టెక్స్టైల్, ఐటీ సేజ్, గ్రెనైట్ పరిశ్రమలు సందర్శించారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న యూనిట్లు లీజు విధానంలో కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేటాయించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ నగర భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికాబద్దమైన అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్నతో కలిసి ఆమె నిర్వహించిన సమీక్షలో కొత్త పార్కింగ్ స్థలాల ఏర్పాటు, పార్కుల అభివృద్ది, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై కీలక సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ముంపు నివారణ కోసం శాశ్వత ప్రణాళికలు సిద్దమయ్యాయని బల్దియ కమిషనర్ వెంకన్న తెలిపారు. వరద ముంపు నివారణ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై జరిగిన సమావేశంలో సుబ్ సంస్థ నిపుణులు నాలాల విస్తరణపై దృశ్యరూప ప్రదర్శన ఇచ్చారు. హంటర్ రోడ్, పొందివాగు నాల, భద్రకాళి, వడ్డేపల్లి చెరువు, పరివాహక నాలాల విస్తరణ పనులు పక్కా ప్రణాళికతో జరగాలని కమిషనర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ రహదారుల అభివృద్దికి 148.97 కోట్ల రూపాయల నిధులు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తంతో హైబ్రిడ్ యాంటిటీ మోడల్ హెచ్ఐఎం విధానంలో 74.49 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు విస్తరిస్తారు. హనుమకొండ జిల్లాలో గుంటూరుపల్లి, కేశవాపూర్, వంగర, ములకునూరు, భీమదేవరపల్లి, బావుపేట్, కమలాపూర్ సహా కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పరిధిలో 8 ప్రధాన రహదారులు అభివృద్ది చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణం ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం లభించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. హనుమకొండ జిల్లాలో మహిళా సంఘాల స్త్రీనిధి రుణాల వసూలుపై ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ ఆదేశించారు. రుణాల వసూలు తప్పనిసరిగా మన స్త్రీనిధి యాప్ ద్వారానే నిర్వహించాలన్నారు. నిధులు దుర్వినియోగం చేసిన వీఓఏలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే భూముల రీసర్వే ద్వారా దశాబ్దాల నాటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేట నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో రోవర్స్, డీజీపీఎస్ వంటి డిజిటల్ పరికరాల ద్వారా జియో కోఆర్డినేట్స్ తో ఇంచు భూమి కూడా తప్పు పోకుండా హద్దులు నిశ్చయిస్తున్నట్టు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతరులు భూములను క్లెయిమ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పశుపోషక రైతులకు వ్యయభారం తగ్గించి తక్కువ ధరలకే నాణ్యమైన మందులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి మండలంలో ఒక జెనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఐనవోలు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పీఓ ఆధ్వర్యంలో మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డిఆర్డీఏ సమన్వయంతో వీటిని నెలకొల్పాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద 3 విడతల్లో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ గర్వంగా ప్రకటించారు. హనుమకొండలో జరిగిన స్వనిధి మహోత్సవ్ 2026లో ఆమె మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఇప్పటి వరకు సుమారుగా 48,000 మంది వీధి వ్యాపారులు ఈ పథకంలో నమోదవగా తొలి విడతలో 30,000 మంది, రెండో విడతలో 20,000 మంది, మూడో విడతలో 11,000 మందికి పైగా రుణాలు పొందారని వివరించారు. దశల వారీగా 75,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించిన కలెక్టర్ ఉత్తమ సేవలందించిన బ్యాంకర్లను, వీధి వ్యాపారులను ఘనంగా సత్కరించారు. హనుమకొండ పట్టణంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్దరించి అన్ని విధాలుగా ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గార్డెన్తో పాటు భద్రకాళి బండ్లో జరుగుతున్న పనులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పారిశుధ్యం, గార్డెనింగ్ పనుల్లో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

0: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వం

ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉప వ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబు దారితనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకుముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి.
దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగి 668 కోట్ల రూపాయల ESI ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ

మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానెక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బ్రోచేవారెవరురా శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానిక. కథానిక వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానికి విందాం.
2: రాత్రివేళ మంచం మీద పడుకుని ఏదో పుస్తకం తిరిగేస్తున్నాను. నిద్ర రావడం లేదు. ఏవో ఆలోచనలు ఒక్కొక్కటిగా మస్తిష్కంలో తిరుగాడసాగాయి. చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించటం నాకు అలవాటే. అయితే ఏదైనా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు మాత్రం దాని ప్రభావం నా మీద కొద్ది రోజులు ఉంటుంది. ఈ ఉదయం ఆఫీసుకు చేరుతూనే షాకింగ్ న్యూస్, జనార్దనం ఆత్మహత్య చేసుకున్నాడని. అతను గత 10 ఏళ్లుగా తమకు తెలుసు ముచ్చటైన పిల్లలు ఇద్దరు, అనుకూలవతి అయిన భార్య. చూసేందుకు పొంతికిగానే ఉంటుంది అతని కాపురం. అయితే అర్ధరాత్రి ఎప్పటికో కానీ ఇల్లు చేరే అలవాటు లేని అతను ఆఫీసు వదులుతూనే తమ బ్రహ్మచారి స్నేహితుల ఇంటికి చేరిపోతాడు. ఆ వేళకి అక్కడికి అతని వంటి క్రీడా నైపుణ్యం గల వాళ్లే సమావేశమవుతారు. తమ తమ ప్రత్యేక కౌశలాన్ని ప్రదర్శించేందుకు చతుర్ముఖ పారాయణలో ప్రతి ఆట చివర జేబు ఖాళీ అవటం తప్ప ఒక్క రూపాయి నెగ్గుకోవటం అతని జాతకంలోనే లేదు. అధమంలో అధమంగా 500 అయినా వదిలించుకుని గాని బయటపడలేడు. డబ్బు గెలిచిన ఉత్సాహంలో కొందరు, ఓడిన దుఃఖంలో కొందరు ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ బారులోకి చేరిపోతారు. జేబులో మిగిలిన ఆ 4 రూపాయలు అక్కడ చెల్లు చేసి ఎప్పటికో అతను ఇల్లు చేరుతాడు. ఏ అలవాటు లేని నేనే ఆదాయాన్ని ఖర్చుని మేనేజ్ చేసేందుకు ఇబ్బంది పడుతుంటే జనార్దన ఎలా రోజులు గడపకొస్తున్నాడు అని ఆశ్చర్యపోతుంటే అప్పుల అప్పారావు అవతారం ఎత్తేవాళ్లు అప్పు చేయడమే తప్ప తీర్చరని, అలా అప్పు మొత్తం చక్రవడ్డీలతో బారువడ్డీలతో పెరుగుతూనే ఉంటుందని, ఆ అప్పులు తీర్చేందుకు మరోచోట అప్పులు చేస్తారని, ఇది నిరంతరం కొనసాగుతూ ఉండే అంతులేని కథ అని విన్నాను. ఈ విషయాలన్నీ అతి సహజంగా కళ్ల ముందు ప్రత్యక్ష

ప్రసారంలా వివరించాడు మా ప్యూన్. జనార్దనం భార్యాపిల్లల హృదయ విదారక రోదన కలిచివేసింది అక్కడ అందరినీ. అప్పులు చేసి తీర్చలేని అసమర్థతతో అతడు తన దారి చూసుకున్నాడు కాని ఆ కుటుంబం నడవటం ఎలా భగవంతుడా? అంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు? అసహనంగా అటువత్తిగిలాను ఆలోచనల మీద ఆలోచనలు. నిన్న తమ దూరపు బంధువు మనవడు ఇంట్లోంచి పారిపోయాడు. అల్లుడు చిన్న వయసులోనే కాలంచేస్తే కూతురిని మనవడిని దగ్గర పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ వృద్ధులు. ఆ అమ్మాయికి ఏదో ఒక వ్యాపకం ఉండాలని ఆ పెద్దాయన తెలిసిన వాళ్ల దగ్గర ఆమెకు ఉద్యోగం కూడా వేయించాడు. ఏ అచ్చట ముచ్చట తీరని కూతురి పరిస్థితి ఆమె కన్నెతల్లి గుండెల్ని పిండేసేది. తమ వంట్లో ఊపిరి ఉందన్నాళ్ళు ఆ తల్లి కొడుకులకి ఏ లోటు రానేయకూడదని కూతురిని పని దగ్గరికి రానిచ్చేది కాదు ఆ పెద్దావిడ. మనవడి గారాబానికి హద్దే లేదు. కొండమీద కోతిని తెమ్మన్నా కోతిని తెచ్చి ఆ పిల్లాడి ముందు నిలబెట్టేవాడు ఆ తాతగారు. పిల్లవాడి మీద గుడ్డి ప్రేమ నిజంగానే వాళ్లని వాస్తవాన్ని చూడలేని గుడ్డివాళ్ళని చేసింది. వాడు స్కూలుకి వెడుతున్నాడో ఊరమ్మట చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడో గమనించని పెద్ద మనిషి ఆ తాతగారు. క్రమక్రమంగా వాడు జులాయిగా మారాడు. వాడికి వాడిలాంటి వాళ్లదే ఒక గ్యాంగు ఉంది. ఎప్పుడూ గొడవలు తగువులు. బైక్ దొంగతనం చేసి స్నేహితులతో దానిపై షికారు చేసి పెట్రోల్ అయిపోతే బైక్ని అక్కడే వదిలేసే ఫీట్లో ఓ విధమైన కిక్ అనుభవించసాగాడు. చివరికి ఒకసారి పోలీసులకు చిక్కాడు. సంగతి తెలిసిన తాతగారు తలడిల్లిపోయాడు. వాడిని విడిచిపెట్టమని మరొకసారి అటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. కొడుకు నిర్వాకానికి తల్లి మాన్పడిపోయింది. పరువుగల ఇంట్లో పుట్టి పెరిగిన ఆమె ఈ అవమానానికి తట్టుకోలేకపోయింది. కొడుకుని తీవ్రంగా దండించింది. చెయ్యంత ఎత్తుకు ఎదిగిన కొడుకుని చెంపలు వాయిగొట్టింది. అంతే, ఆ మర్నాడు ఉదయం ఆ పిల్లవాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. బీరువాలోని నగలు డబ్బు కూడా మాయమయ్యాయి. ఏం చేయాలో తోచలేదు ఇంట్లోని ముగ్గురికి. ఇప్పటికే పోలీసుల ఖాతాల్లోకి ఎక్కాడు. ఇప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు. పేపర్లో ప్రకటన వేయించాలి. ఇప్పటికే బజారును పడిన పరువు ఇప్పుడు దేశాన్ని పడుతుంది. భగవంతుడా, ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు? ఒకసారి మంచమించి లేచి మంచినీళ్లు తాగాను. కిటికీ తలుపులు తెరిచాను. బయట అంతా గుడ్డి వెన్నెలగా ఉంది. చల్లగాలి మెల్లగా మేను తాకుతూ సేదు తీరుస్తున్నట్టుగా ఉంది. పక్కింటి వైపు చూశాను, నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంటి యజమాని ఉన్నంతలో గుంభనగా బయటికి మాట రాకుండా కుటుంబాన్ని నిర్వహించుకుంటూ వచ్చేవాడు. అయితే వాళ్ళ కారు కొన్నాళ్లు షెడ్లుకే పరిమితమైంది. ఈ మధ్య అసలు విషయం బయటకు వినవచ్చింది. ఆయన మనవరాలు ఓ రాత్రికి రాత్రి పెట్టే బేడా సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆమెను దగ్గరుండి బయటకు తీసుకువెళ్లే డ్రైవర్ చేయి అందుకుని 16 ఏళ్ల పసిడి భరిన ఆ పిల్ల. 30 ఏళ్ల ఇద్దరు పిల్లల తండ్రి ఆ డ్రైవరు. సొంత డ్రైవర్ అయితే పిల్లని బాగా చూసుకుంటాడని భావించిన ఆ ఇంటివాళ్లకి వాడి చూపు ఇలా వంకరగా ఉంటుందని తెలియలేదు. ఆమెను వెనువెంటనే వెంబడించి ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. శోధించి వేధించి బంధించి వెనక్కు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆమె తాను అనుకున్న చోటికి తిరిగి చేరడంతో ఇంటిల్లిపాది పోలీసుల సాయం కోరారు. పోలీస్ స్టేషన్లో ఆ డ్రైవరు తన భార్యాపిల్లల్ని విడవలేనని, ఈమెను కూడా తనతో కలిసి ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఈ అసందర్భ ప్రతిపాదనకు తల కొట్టేసినట్టయింది. ఆమెను ఆమె కర్మానికి వదిలి వీళ్లంతా వెనక్కి వచ్చారు. రాత్రి ఆ డ్రైవరు భార్యతో ఆమెకు గొడవయింది. ఆమెను ఇంట్లోంచి గెంటివేసేందుకు నిశ్చయించిన ఆ డ్రైవరు భార్య స్థానికుల అండతో ఆమెను బయటకు వెళ్లగొడితే దిక్కుతోసని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. దీని చూసి తట్టుకోలేని ఆ అమ్మాయి అమ్మమ్మ తీవ్రమైన గుండె నొప్పితో అదే ఆసుపత్రిలో చేరింది. 24 గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు. అమ్మమ్మగారు మనవరాలు చెరోచోట మృత్యువుతో పోరాడుతున్నారు. భగవంతుడా, ఆ ఇంటిల్లిపాది ఇంతటి దుఃఖాన్ని తీర్చేది ఎవరు? అవే ఆలోచనలు పదే పదే మనసుని కకావికలు చేస్తుంటే భగవంతుడా నీదే భారమంటూ మౌనంగా ప్రార్థించి నిద్రకు ఉపక్రమించాను. ఆపద వేళల్లో ఆదుకోవలసింది ఆ దేవదేవుడే కదా మరి. పాలకడలిలో శేషతల్పమున పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన పాదాలు ఒత్తుతూ ఆదిలక్ష్మి ఆయనకేసి ఆర్తిగా చూస్తోంది.
శ్రీవారు ధ్యానముద్రలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు.

0: అన్నారు. పలకరించాలా వద్దా? చాలాసేపు తటపటాయించి చివరికి స్వామి అని మెల్లగా, అతి మెల్లగా పిలిచింది అమ్మవారు. స్వామి తన విశాల నేత్రాలను మెల్లగా తెరిచి ఆమెకేసి చిరునవ్వుతో ఏమిటన్నట్టు చూస్తారు. నడిరేయి నన్ను చేరిన తమకు భక్తులు తమ మొర వినిపించమని విన్నవించుకుంటున్నారు. ఆ విషయమే మీకు వినిపిద్దామని అంటూ ఆగిపోయింది. స్వామివారు ఆమెకేసి చూసి మరోసారి మందహాసం చేశారు. అర్థమైంది దేవి, నీ ముగ్గురి భక్తుల ఉదంతాలు తెలుసు. వారి దుఃఖాన్ని తీర్చాలంటావు, దానికి నేనేం చేయగలను అన్నారు స్వామివారు. ఆశ్చర్యపోవటం అమ్మవారి వంతైంది. అదేమిటి స్వామి, మీ బిడ్డలు కష్టాల కడిలలో కుట్టుమిట్టాడుతుంటే నిర్వికారంగా నిశ్చలంగా ఉండగలగటం మీకు తగునా? అయితే నేను వారి బాధ్యత వహించాలంటావు. ఎలా? ఒకసారి ఆలోచించు. బాధ్యతారాహిత్యంగా మనసుని అదుపులో ఉంచుకోలేక కర్తవ్యాన్ని విస్మరించి ఉచితానుచితాలు మరిచి స్వేచ్ఛగా విచ్చలవిడిగా సంచరించి తమ సొంత నిర్ణయాలు తామే తీసుకుని చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలని పాకులాడే వాళ్ల దుఃఖాన్ని నేనెలా తీర్చగలను దేవి? విస్తుపోయి వింటోంది అమ్మవారు. నిజమే, ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటూ పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉండాల్సిన అతను ఇంటిని వంటిని మరిచి దుర్వ్యసనాలకు లోనై మితిమీది అప్పుల పాలై పండంటి జీవితాన్ని అంతం చేసుకుంటే నేనేం చేయగలను? అతడి బాధ్యతారహస్యానికి చెడు అలవాట్లకు మూల్యం చెల్లించాల్సిందేగా. పిల్లల్ని ప్రేమించాలి, వారికి వారు కోరిన మేరకు నాలుగు సమకూర్చి పెట్టాలి. అయితే వారి మంచి చెడులను కూడా గమనించాలిగా. గారాబంచేసి ఆ కుర్రాణ్ణి గాలికి వదిలేస్తే వాడి దుష్ప్రవర్తన వలన ఇంట్లోని వాళ్లకే కాక బయట సమాజానికి కూడా కీడు వాటిల్లదా? సుసంపన్నమైన యువశక్తి దేశాభ్యుదయానికి వెన్నెముక. యువత ఇలా పెడద్రోవలు పట్టేందుకు కారణం పెద్దవాళ్లు కాదా? వాళ్ల బాధ్యతారాహిత్యానికి వాళ్లు హుండీలో వేసే ముడుపులు వెల కట్టేస్తాయా? అమ్మవారు సాలోచనగా వింటోంది. యుక్త వయసులో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత పెద్దలది కాదా? ఈడొచ్చిన ఆడపిల్ల ఆంతర్యాన్ని పసికట్టవలసింది ఇంట్లోని పెద్దలే కదా. బయటకు కారులో పంపించే సౌకర్యాలు సమకూర్చితే సరిపోతుందా? ఆ అమ్మాయి నడక నడత చూడవలసింది ఇంట్లో వాళ్ళ? నేనా? ఆ అమ్మాయి మనసులో అంకురించిన చెడ్డ తలుపులను అదిలోనే తుంచివేయక ఆనక అంతా అస్తవ్యస్తమైపోయి ఆత్మహత్య వరకు వెళ్ళాక నేను పట్టించుకోవడం లేదని నిందించటం భావ్యమా? ఎవరికి వారు సరియైన సమయంలో సరియైన విధంగా సరిగైన నిర్ణయం తీసుకోవాలే కాని మొక్కులతో కానుకలతో నన్ను తృప్తిపరిచి తమ బాధ్యతారాహిత్యం నుంచి వైదొలగలేరు. నీ ఆలోచనలు నీ నిర్ణయాలపైనే నీ సుఖదుఖాలు ఆధారపడి ఉంటాయి. అమ్మవారు విస్తుపోయారు. ఆపద మొక్కలవాడు ఆదుకుంటాడు అనుకుంటే ఆలోచనలు రేకెత్తించేలా ఆదేశిస్తున్నాడు. నిజమే, ఎవరికి వారు ఎప్పటికప్పుడు తమ మనసుల్లో చెలరేగే ఆలోచనల నిర్ణయాల ఉచితానుచితాలను సరిచేసుకుంటే అదుపులో ఉంచుకుంటే ప్రతి ఇల్లు స్వర్గసీమే అవుతుంది కదా. మెళకువ వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. కళ నుంచి వాస్తవానికి రావడానికి కొద్దిసేపు పట్టింది. అప్పుడప్పుడే బయట వెలుతురు పలచగా పలకరిస్తోంది. దూరంగా ఉన్న దేవాలయం నుంచి స్వామివారి సుప్రభాతం వినవస్తోంది కర్తవ్యబోధ కావిస్తూ.
1: బ్రోచేవారెవరురా, శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానికి విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పుప్పాల రాజుగారితో పరిచయమైంది.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన జూలై మాసం వచ్చిందంటే శాలరీడ్ ఎంప్లాయీస్ వేతనం తీసుకునే ఏ ఉద్యోగికైనా ఉండే ఒక ఆలోచన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్. మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని తాలూకు తప్పులు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అన్న విషయాలు మనకి కూలంకషంగా వివరించడానికి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ రాజు పుప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు పుప్పాల గారు నమస్కారం అండి.
1: నమస్కారం కార్యవర్తి గారు.
0: సార్, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అనగానే శాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ ఒక చిన్న వర్రీ ఉంటుంది, త్వరగా పని ఫినిష్ చేయాలని, గవర్నమెంట్ పెట్టిన డెడ్లైన్ లోపల అది అయిపోవాలని. అయితే ముఖ్యంగా చెప్పండి, ఎవరెవరు తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాలి?
1: సో ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఎవరైతే 4 లక్షలకు మించి ఆదాయం సంపాదిస్తున్నారో
0: సంవత్సరానికి
1: వారందరూ తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో మనం వార్తల్లో వింటూ ఉంటాము, ఇన్కమ్ ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా చెప్పారు 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ 0 అని. సో దాన్ని కొందరు అసలు 12 లక్షల వరకు ఇన్కమ్ ఉన్నా ఫైల్ చేయొద్దు అని పొరపాటు పడ్డారు. సో 4 లక్షలు దాటిన ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, కాకపోతే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సింది రిబేట్ ద్వారా 0 అవుతుంది.
0: సో అయితే నేను ట్యాక్సే కట్టనప్పుడు అసలు రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలనేది సగటు మనిషిగా వచ్చే ప్రశ్న. మరి ఎందుకు ట్యాక్స్ కట్టనప్పుడు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటారు?
1: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మన ఆదాయానికి ఒక నమూనా పత్రం. సో మన ఉద్యోగం చేసే కంపెనీ ఇచ్చే ఫామ్ 16 ఇవి మన ఇన్కమ్ డిక్లేర్ చేస్తుంది. బట్ ప్రభుత్వ రికార్డుల్లో మన ఆదాయాన్ని రికార్డ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఒక నమూనా పత్రం. సో కంపల్సరీగా మనం 12 లక్షల లోపు ఉన్న ఫైల్ చేసుకోవాలి.
0: అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏంటి?
1: ఉద్యోగస్తులకు జూలై 31. ITR 1, ITR 2 అంటాము. ITR 1 ఉద్యోగస్తులు అదర్ సోర్స్, ఇతరత్ర సోర్సుల నుండి వచ్చే ఇన్కమ్ ఉన్నవాళ్ళు ITR 1 ఫైల్ చేస్తారు. సో వారికి 31 జూలై. చిన్న వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్, సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు ఎవరైతే ITR 3, 4 ఫైల్ చేస్తారో వారికి 31 ఆగస్ట్ డ్యూ డేట్.
0: ఈ ITR 1, 2, 3, 4 తేడాలు మరొకసారి చెప్తారా?
1: ITR 1 ఇండివిజువల్స్, HUFs అని ఉంటుంది, ఉమ్మడి హిందూ ఉమ్మడి కుటుంబం, వాళ్ళు ఈ ITR 1 ఫైల్ చేసుకోవాలి. ITR 2 ఎవరైతే ప్రవాసీ భారతీయులు ఉంటారో వాళ్ళు ఫైల్ చేసుకోవాలి,
0: ఎన్ఆర్ఐస్.
1: ITR 3 and 4 ఎవరైతే బిజినెస్ చిన్న సన్నకారు బిజినెస్ చేస్తారో, ఆడిట్ ఎవరికైతే అవసరం లేదో వారికి ITR 3 and 4 ఫైల్ చేస్తారు.
0: ఈ ITR ఫైల్ చేసే ముందు ఏ పత్రాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అది ఫామ్ 16 అంటారు, 26 AS అంటారు, AIS, TAS అని, వీటి గురించి వివరిస్తారా?
1: ఉద్యోగస్తులకు వాళ్ళ ఉద్యోగం చేసే కంపెనీ కానీ ఎంప్లాయర్ ఫామ్ 16A, 16B 2 ఇస్తారు. ఫామ్ 16లో వారి యొక్క జీతభత్యాలు అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. ఫామ్ 16B లో ప్రతి ఒక్క సమ్మరీ, ఏ సోర్సెస్ నుంచి ఎన్ని ఉన్నాయో, మన ఎంప్లాయీ డిక్లేర్ చేసిన పర్టికులర్స్ బట్టి ఫామ్ 16B ఇస్తారు. సో ఇది ఒక ప్రామాణికం. మన ఈ సంవత్సరంలో 25-26 ఏప్రిల్ నుండి మార్చ్ వరకు ఏదైతే ఆదాయం ఉందో అదంతా ఇందులో పొందుపరిచి ఎంప్లాయర్ మనకిస్తారు. అలాగే మన AIS, TIS అనేవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన పాన్ ద్వారా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో మనకు ఆదాయాన్ని, అది ఒక దగ్గర పొందుపరిచి మనకు నిక్షిప్త రూపంలో ఇవ్వబడుతుంది. ఫామ్ 26AS లో మన వచ్చిన ఆదాయంలో TDS ఎంత డిడక్ట్ అయిన సమ్మరీ అక్కడ కనిపిస్తుంది. బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్, మన ఎంప్లాయర్ చేసే ట్యాక్స్ డిడక్షన్, మన ఏదైనా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్.

0: వాటి ద్వారా వచ్చే ఇంట్రెస్ట్, అందులో టీడీఎస్ ఎంత డిడక్ట్ అయింది అన్ని పొందుపరిచి నిక్షిప్తంగా ఉంటుంది.
1: అయితే భారత ప్రభుత్వం న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకొచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి న్యూ ట్యాక్స్ రెజిమ్కి నిజంగా ఎన్ని తేడాలు ఉన్నాయి, ఏది ఎంచుకోవడం మంచిది అని ఎలా తెలుసుకోవాలి సగటు పౌరుడు?
0: సో న్యూ ట్యాక్స్ రెజీమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్కి ఉన్న ముఖ్య తేడా ఏంటి అంటే, న్యూ ట్యాక్స్ రెజీమ్లో మనకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 12 లక్షల వరకు ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఆదాయ పన్ను మినహాయింపు 4 లక్షల వరకే ఉంటుంది. ఈ మినహాయింపులో తేడా ఎందుకుంది అంటే, న్యూ ట్యాక్స్ రెజీమ్లో మనం హోమ్ లోన్స్ కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్, మెడికల్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి పాలసీ, స్కూల్ ఫీజు, ఇవన్నీ డిడక్షన్స్ తీసుకోలేము. అది ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఈ డిడక్షన్స్ అన్నీను తీసుకోవచ్చు.
1: ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగిగా, నా ప్రొఫైల్కి నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ సూటబులా, న్యూ ట్యాక్స్ రెజీమ్ సూటబులా అని ఎలా నిర్ధారించుకోవచ్చు?
0: సో మనకి ఇన్ హౌసింగ్ లోన్స్,

0: డిడక్షన్స్ తీసుకోలేము. అది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ డిడక్షన్స్ అన్నీను తీసుకోవచ్చు.
1: ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగిగా నా ప్రొఫైల్కి నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సూటబులా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సూటబులా అని ఎలా నిర్ధారించుకోవచ్చు?
0: సో మనకి ఇన్ హౌసింగ్ లోన్స్, ఎల్ఐసి ప్రీమియమ్స్, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నట్టయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎంచుకోవడం ముఖ్యం. ఇవేవీ లేవు, జస్ట్ శాలరీస్ వస్తుంది, మనం చిన్న చిన్న ప్రీమియమ్స్ ఏదో కట్టుకుంటున్నాం అన్నప్పుడు న్యూ ట్యాక్స్కి వెళ్ళిపోవడం ఉత్తమం.
1: అయితే ఇప్పుడు ఏటీసీ సేవింగ్స్ ఏదో అంటారు, ఏటీసీ సేవింగ్స్ 150,000 వరకు ఉండాలి, అలా అయితే ఎక్కువ మినహాయింపులు వచ్చే అవకాశం ఉంటుందని, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు?
0: సో ఎయిటీసీ అనేది ఓల్డ్ రెజ్యూమ్లోనే ప్రస్తుతం అందరికీ వెసులుబాటు ఉంది, న్యూ రెజ్యూమ్లో లేదు. ఎయిటీసీలో ఎల్ఐసి ప్రీమియమ్స్ ఇవన్నీ అందులో డిడక్షన్ తీసుకోవచ్చు. సో మనం 4 లక్షల ప్రీమియం కట్టినట్టు అయినా 1.5 లక్షలే డిడక్షన్ వస్తుంది. సో దాని మోతాదులో మనం ప్రీమియంని ప్లాన్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఇందాక చెప్తున్నప్పుడు అన్నారు వేతన ఉద్యోగులు, స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలాగే ప్రొఫెషనల్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ చిన్న వ్యాపారులు, అయితే వీరికి వారికి ఫామ్స్లో తేడా ఉన్నట్టే ఫైలింగ్ అప్పుడు కూడా ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వారు?
0: చిన్న వ్యాపారులకు ఎంప్లాయర్ ఇచ్చినట్టు ఫామ్స్ ఇచ్చినది ఏమీ ఉండదు. వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయ్యేట్టై ఉంటే జిఎస్టీ రిటర్న్స్లో వాళ్ళ సంవత్సరం ఎంతైతే వ్యాపారం చేస్తారో దాన్ని డిక్లేర్ చేస్తూ 8% డిక్లేర్ చేయొచ్చు ఇన్కమ్. ఇంకో వెసులుబాటు ఏముందంటే 6% కూడా డిక్లేర్ చేయొచ్చు. వాళ్ళ రిసీట్స్ అన్నీ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా రిసీవ్ చేసుకుంటాయి.
1: అంటే ఎవరికైతే వారి లాభం ఆన్లైన్ ట్రాన్సాక్షన్గా డిజిటల్ రూపంలో వస్తే 6% వరకు పెట్టచ్చు.
0: అమ్మకాలు,
1: అమ్మకాల
0: విలువ,
1: సేల్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ. ఓకే, మరి 6%కి 8%కి తేడా ఉంది కదా, మరి నేను 6%కే పోవాలి, 8%కి పోవచ్చు లేదా 6%కి పోవచ్చు అని ఎలా డిసైడ్ అవ్వాలి?
0: వ్యాపారులు అందరికీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళ జిఎస్టీ రిటర్న్లో వచ్చిన వాల్యూ బ్యాంక్ స్టేట్మెంట్లో రికార్డ్ అయిన వాల్యూ సరిపోవాలి లేదా బ్యాంక్ స్టేట్మెంట్లో ఎక్కువ ఉండాలి.
1: ఓకే, యాజ్ ఇట్ ఈస్గా బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చింది అయితే 6%కి వెళ్ళొచ్చు.
0: ఎస్.
1: ఓకే, ఇంకా అది కాకుండా అదనంగా క్యాష్ రూపాయన వచ్చి,
0: క్యాష్ రూపాయన వచ్చి బ్యాంక్లో క్రెడిట్స్ తక్కువ ఉండి జిఎస్టీ రిటర్న్స్లో సేల్స్ అమ్మకాల విలువ ఎక్కువ ఉన్నట్టయితే సో 100% క్యాష్లో రానట్టు భావించి 8%కి వెళ్ళాల్సి.
1: అచ్చా, అంటే వారు 6% వీరు 8%కి వెళ్ళొచ్చు అంటున్నారు.
0: 8% డిక్లేర్ చేయాలి.
1: ఓకే ఓకే,
0: సో ఇలాంటి వ్యాపారస్తులు వాళ్ళ ఐటీఆర్ని ఒక ప్రొఫెషనల్ ద్వారా ఫైల్ చేయడం ఉత్తమం.
1: అంటే ఇండివిజువల్గా వారికి వారే ఫైల్ చేయడం కాకుండా ఒక ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఎవరైనా తెలిసిన వారి ద్వారా ఫైల్ చేయడం ఉత్తమం. అంటే బాగుంది. ఇప్పుడు ఎవరైతే వేతన ఉద్యోగులు తనకు తాను స్వయంగా ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు, ఫైల్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అనుమానం వస్తే ముందుకెళ్ళడానికి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయి? ఎక్కడైనా నేర్చుకొని కాల్ సెంటర్లా కానీ గవర్నమెంట్ తరఫున ఏదైనా నేర్చుకొని వెళ్ళడానికి ప్రొవిజన్ ఉందా?
0: సో వేతన ఉద్యోగస్తులు వారికి ఇతరత్ర సోర్సుల్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ లోకగా ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ లాంటివి అలాంటివి షేర్ సేల్స్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ ప్రాఫిట్స్ ఉన్నట్టయితే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఫైల్ చేయడం. దీనికి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళడమే ఉత్తమం.
1: అయితే మీరు అన్నారు రాజుగారు, ఇప్పుడు వేతన ఉద్యోగులు ఎవరికైతే కేవలం వాళ్ళ వేతనం శాలరీ మాత్రమే కాకుండా బ్యాంక్ ద్వారా లభించే వడ్డీ కానీ, వారి ఇతరత్ర ఆస్తుల వల్ల ఇంటి అద్దెలు కానీ, షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రకటించడం విషయంలో వాళ్ళు తప్పులు చేయకుండా ఉండడం కోసం ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం. అయితే ఏదైనా తెలిసి తెలియని జ్ఞానంతో తప్పు చేసిన వారు ఎలా సరిదిద్దుకోవచ్చు?
0: తప్పు చేసిన వారికి 4 మాసాల గడువు ఉంటుంది రివైజ్డ్ రిటర్న్, రెక్టిఫై చేసి రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు డిసెంబర్ 31 వరకు.
1: అచ్చా, ఈ సంవత్సరం జూలై 31 లోపు ఫైల్ చేసిన తర్వాత మనం తప్పు చేసుకున్నామని తెలుసుకుంటే మళ్ళీ డిసెంబర్ 31 లోపు చేసుకోవచ్చు. అయితే నాకు ఇప్పుడు తెలియలేదు, పోయిన సంవత్సరం కానీ దానికి ముందు కానీ ఫైల్ చేసిన దాంట్లో నేను తప్పు చేశానని ఇప్పుడు తెలుసుకుంటే దాన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా?
0: సో దీనికి ఒక వెసులుబాటు ఉంది, అప్డేటెడ్ రిటర్న్ అని ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ అప్డేటెడ్ రిటర్న్లో మనం ఆదాయాన్ని పెంచి చూపించవచ్చు కానీ తగ్గించి చూపించరాదు. మీకు ఆదాయం 10 లక్షలు డిక్లేర్ చేశారు, బట్ మీ ఆదాయం 20 లక్షలు ఉండింది. సో అది మీకు ఫైల్ చేసిన తర్వాత వన్ ఇయర్కు అలా తెలిసింది. అప్పుడు మీరు అది రికార్డ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లీన్గా ఉంచుకోవడానికి మీరు ఫైల్ చేసి ట్యాక్స్ పే చేసి రివైజ్ రిటర్న్ డేట్ అయిన తర్వాత ఫైల్ చేయాల్సింది అప్డేటెడ్ రిటర్న్.
1: అయితే కామన్గా భారతదేశం అంతటా జూలై మాసంలోనే ఐటీఆర్ ఫైలింగ్ జరుగుతుంది కాబట్టి మీ దృష్టికి వచ్చి ఎక్కువగా ప్రజలు చేసే పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా నివారించారు?

0: చేయించవచ్చు ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో?
1: ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో ఫామ్ 16 ఎవరైతే ఎంప్లాయర్ ఇస్తారో దానితో పాటు ఏఐఎస్ టీఐఎస్ స్టేట్మెంట్స్ చూసుకొని అందులో వేరే ఇతరత్ర ఇన్కమ్స్ ఏవి రిపోర్ట్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో వచ్చే వడ్డీ మనం ట్రాక్ చేయలేము, సో అది ఏఐఎస్ రిపోర్ట్స్లో వస్తుంది. సో ఆ ఏఐఎస్ టీఐఎస్ నుండి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో భర్తీ చేసి రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మనం షేర్ సేల్ చేసాం అది కూడా మనకి డీమ్యాట్ స్టేట్మెంట్స్ అన్నీ వస్తాయి, వాటిని కూడా రిటర్న్లో కన్సిడర్ చేసి ఫైల్ చేయాలి. చాలామంది డ్యూ డేట్ చివరిలో ఫైల్ చేయడం వల్ల ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ జీతం ఒకటి బ్యాంక్ ఇంట్రెస్ట్ చూపించి ఫైల్ చేసేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఆదాయాన్ని రికార్డ్ చేసి ఫైల్ చేయడం ఉత్తమం.
0: అయితే నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నా ప్రొఫైల్ని బట్టి అది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ సెలెక్ట్ చేసుకొని మొత్తానికి విజయవంతంగా అన్ని వివరాలు ఇచ్చి నేను ఫైల్ చేశాను, రీఫండ్ రావాల్సి ఉంది కానీ నాకు రాలేదు, అప్పుడు ఏంటి? నేను రీఫండ్ కోసం మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించొచ్చా? లేట్ అయిందని కానీ ఇంకా రాలేదని కానీ ఎక్కడైనా తేడా ఉంటే నాకు డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందా?
1: ప్రస్తుతానికి రీఫండ్లో ఏదైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్లోపు మనకు కమ్యూనికేట్ చేస్తారు. ఒకవేళ కమ్యూనికేట్ ఏమి చేయలేదు అంటే రిటర్న్ అన్ని రకాలుగా బాగుంది, బట్ రిఫండ్ డిపార్ట్మెంట్ సిస్టమ్ ప్రాసెసింగ్ ప్రకారం సిపిసి బెంగళూరులో చేస్తారు. సో దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు, సిస్టమ్ తానంత తానే చేస్తుంది, మనం ఎటువంటి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు.
0: అయితే ఈ ఐటీఆర్ ఫైలింగ్లో భాగంగా చాలామంది ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత చివరి స్టెప్ లాస్ట్ స్టెప్ అయిన ఈ వెరిఫికేషన్ని చేయడం లేదని, అది కూడా ఇంపార్టెంట్ అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం విన్నాము. ఈ వెరిఫికేషన్ ఎందుకు అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటి?
1: సో ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ సిస్టమ్ అనేది కొంచెం సడలించింది. ఇంతకుముందు మనం 31 జూలై లోపు రిటర్న్ ఫైల్ చేస్తే ఈ వెరిఫికేషన్ కూడా 31 జూలై లోపు చేయాల్సి ఉండింది. ప్రస్తుతం మనం ఈ ఫైల్ 31 జూలై లోపు చేసిన తర్వాత వితిన్ 20 డేస్లో మనం ఈ వెరిఫై చేస్తే రిటర్న్ వితిన్ డేట్లో ఫైల్ చేసినట్టుగా పరిగణిస్తున్నారు. సో ఈ వెరిఫికేషన్ అనేది చాలా ముఖ్యం, అది చేయనట్టయితే మన రిటర్న్ ఫైల్ చేయని ఇన్కంప్లీట్గా ఉన్నట్టే.
0: రాజుగారు, చివరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్లో శ్రోతలకి మీరిచ్చే సందేశం ఏంటి?
1: శ్రోతలు చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ఒక 10 రోజులు 5 రోజుల ముందే రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ లిటరసీ పరంగా రిటర్న్ ఫైలింగ్స్ అనేది చాలా పెరిగిపోయాయి. 8 కోట్ల పైపెచ్చు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. సో అందరూ చివరి వారంలో ఫైల్ చేస్తారు కాబట్టి సర్వర్స్ పైన లోడ్ ఎక్కువయ్యి మన ఫైలింగ్ డీలే అయ్యి డెడ్ లైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఉత్తమం ఏంటంటే వారం ముందు ఫైల్ చేసుకోవడం ఉత్తమం, చివరి రోజుల వరకు వెయిట్ చేయకుండా.
0: డెడ్ లైన్ మిస్ అయితే
1: 5,000 పెనల్టీ ఉంటుంది. ఎవరి ఇన్కమ్ అయితే 5 లాక్స్ అబవ్ ఉంటుందో లోపు 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 1,000 రూపీస్ పెనల్టీ ఉంటుంది. ఈ పెనల్టీ 31 డిసెంబర్ వరకు పెనల్టీ కట్టి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు.
0: ఓకే, చాలా బాగుంది రాజుగారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గురించి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.

0: ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పుప్పాల రాజుగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నిక అధికారి తెలంగాణ.
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి భూకే లాస్ట్ చిత్రం కోసం

ఖతార్కు చెందిన ఫాదర్ అమీర్ పరమపదించారు. వీరి గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక్కరోజు సంతాప దినాన్ని ప్రకటించింది.

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
2: जल है तो हम है. आइए घरों ऑफिसों

కార్యక్రమంలో ముందుగా వినండి. సీతారాం గారికి వాద్య సహకారం అందించారు వైలన్ శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగ సహకారం శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ముందుగా వినండి తెలిసి రామచింతన. పూర్ణచంద్రికారాగం ఆదితాళంలో త్యాగరాజకృతి.

పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజకృతి అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరంజని రాగం ఆదితాళంలో త్యాగరాజకృతి. బ్రోచే వారెవరే.

శ్రీరంజని రాగంలో త్యాగరాజకృతి. అది కార్యక్రమంలో చివరిగా వినండి హుస్సేని రాగం రూపకతాళంలో త్యాగరాజకృతి రఘువీర రణధీర.

హుస్సేని రాగంలో త్యాగరాజ కృతి అది. మీరింతవరకు ప్రపంచం సీతారాం గారి వేణువాద్యం విన్నారు. వాద్య సహకారం వైలన్ శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగ సహకారం శ్రీ డి శేషాచారి. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుతో కలిసి సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే యాత్ర ముఖ్యోద్దేశం. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని సరిగ్గా నిర్మించకుండా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తుందని, ఎన్డీఎస్ఏ నివేదిక చేళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టును కోమాలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటేని, తెలంగాణలో ఉన్నది హైబ్రిడ్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు కొనసాగాయి. తెలుగు భాషా విభాగం విద్యార్థులు వినూత్న కార్యక్రమాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. దీక్షా ప్రాంగణాన్ని సందర్శించిన మాజీ వీసీ ఎన్ గోపి విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి శ్రీకాళహస్తి మహత్యం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

మీరు విన్న ఆ పాట భక్త కన్నప్ప, చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సెంచులక్ష్మి, చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పవిత్ర హృదయాలు. చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి లవకుశ చిత్రం కోసం సుశీల లీలా పాడిన పాట, రచన సముద్రాల, సంగీతం ఘంటసాల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి చక్రధారి చిత్రం కోసం వి. రామకృష్ణ పాడిన పాట రచన, ఆత్రేయ సంగీతం, జీకే వెంకటేష్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సతీ సక్కుబాయి చిత్రం కోసం సుశీల పండపాట, రచన సముద్రాల, సంగీతం పి ఆదినారాయణరావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పాండురంగ మహత్యం. చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన సముద్రాల, సంగీతం టీవీ రాజు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ఆకాశవాణి సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లో ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ప్రజలు 1800-117-8000 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ కార్యక్రమానికి తమ సూచనలు తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగా ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింక్ను అనుసరించడం ద్వారా కూడా తమ సూచనలను నేరుగా ప్రధానమంత్రికి పంపవచ్చు. రాబోయే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 136వ సంచికకు తమ సూచనలను ప్రజలు ఈ నెల 24వ తేదీ వరకు పంపించవచ్చు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో అధికారిక పర్యటన జరుపుతుంది. హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో స్వర్గీయ వంగ మధుసూదన్ రెడ్డి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం ఆవిష్కరించారు. మధుసూదన్ రెడ్డి ప్రజాసేవను, నిస్వార్థ వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కొనియాడారు. దేశంలో పశుసంవర్ధక, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, పరిశోధనలు పెరగాలని నిపుణులు చెప్పారు. పశు వైద్య విద్యా సంస్థలు, పరిశ్రమల అనుసంధానం ఉండాలని చెప్పారు. మహారాష్ట్ర పశు మత్స్యశాస్త్రాల విశ్వవిద్యాలయం, పౌల్ట్రీ ఇండియా ఆదివారం హైదరాబాద్లో పశు సంవర్ధక సమ్మేళనం నిర్వహించగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకారమాంగాలో జరిగే 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. పూణేకు చెందిన కనిష్క్ జైన్, ఇందోర్కు చెందిన రిద్దేశ్

శ్రీలంతా బండలే, న్యూఢిల్లీకి చెందిన రషీద్ గార్గ్, ముంబైకి చెందిన శ్రేష్ఠ సురయ్య, అహ్మదాబాద్కు చెందిన స్వరిత్ జోషి స్వర్ణ పథకాలు సాధించారు. ఈ విజయంతో 87 దేశాలకు చెందిన 381 మంది విద్యార్థుల మధ్య జరిగిన పోటీలో భారత్, రష్యా, చైనా, కజాక్స్థాన్, సౌత్ కొరియా, తైవాన్లతో కలిసి సంయుక్తంగా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి పవిత్ర హృదయాలు. చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిదమ పమగరి సొస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తగజ

స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అల్లుడు గారు చిత్రం కోసం యేసుదాస్ చిత్ర పాడిన పాట.

మీరు విన్న ఆ పాట అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి. చిత్రసీమలు ఇప్పుడు వినండి. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన జొన్నవిత్తుల. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్.

మీరు విన్న ఆ పాట శ్రీ షిరిడి సాయి మహత్యం చిత్రం కోసం యేసుదాస్ పాడిన పాట. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమాలు ఇప్పుడు వినండి. దశావతారం చిత్రం కోసం కమల్ హాసన్ సాధనా సర్గం పాడిన పాట.

మీరు విన్న ఆ పాట శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీరామదాసు చిత్రం కోసం నిత్య సంతోషిని పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి జగద్గురు ఆదిశంకర చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. రచన శ్రీ వేదవ్యాస, సంగీతం శ్రీవాత్స్.

0: చిత్రగీతాలు విన్నారు.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొంటున్నారు. కాగా ఈ యాత్ర కాసేపటి క్రితం ఖమ్మం చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ టీజీటెట్ లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం తదుపరి దశను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట్ర స్థాయి మీదుగా జాతీయ స్థాయి వరకు సాగే మూడంచెల విధానంలో పోటీలు నిర్వహిస్తారు. మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. మొదటి పరీక్షలో సముద్రంలో దిగిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి నిటారుగా నిలబడేలా చూసే ఆపరేటింగ్ సిస్టమ్ను ధృవీకరించారు. 2 పరీక్షలో వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ను విద్యుత్ చోదక శక్తిని అందించే సర్వీస్ మాడ్యూల్తో అనుసంధానించే అంబిలికల్ మెకానిజంను వేరు చేశారు. అలాగే ఒక నమూనా క్రూ మాడ్యూల్ నుండి CSU-2ను వేరు చేసే పరీక్షను కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ నిర్మించిన కొత్త అవుట్ పేషెంట్ విభాగం సిద్ధమైంది. దీన్ని రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి శోభా కరణ్ లజే ప్రారంభించనున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం.

చేస్తున్నారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల్లో పిల్లల్లో పేగులో వచ్చే పురుగుల నివారణకు అల్పెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల్లో రక్తహీనత తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, వారి శారీరక మానసిక ఎదుగుదలను మెరుగుపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంస్కృత పాఠం వింటారు. నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్.
1: శ్రీ గురుభ్యో నమః. నమస్కారాలు గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ధన్యవాదాలు.
2: ఈరోజు మనము సంస్కృత సాహిత్యంలో చాలా ప్రఖ్యాత కవి అయినటువంటి క్షేమేంద్రుడు రచించినటువంటి చారుచర్య అనే కావ్యంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని గురించి చదువుకుందాము.
1: అలాగే గురుగారు,
2: ఈ క్షేమేంద్రునికి సంబంధించి అతడు రచించిన గ్రంథాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాము. సంస్కృత సాహిత్యంలో క్షేమేంద్రుడు చాలా గొప్ప కవి పండితుడు, ఆలంకారికుడు కూడా. ఔచిత్య విచార చర్చ, సువృత్త తిలకం, కవి కంఠాభరణం, దర్పదలనం, దేశోపదేశం, నర్మమాల, చతుర్వర్గ సంగ్రహం, కళా విలాసం, సేవ్య సేవకోపదేశ మొదలైనటువంటి గ్రంథాలను రచించాడు. క్షేమేంద్రుడు రచించిన గ్రంథాలలో చారుచర్య ఒకటి. ఒక అందమైన ఆదర్శమైనటువంటి లఘు కావ్యం ఈ చారుచర్య. ఈ కావ్యంలో 100 శ్లోకాలుంటాయి. చారుచర్య అంటే అందమైన క్రియ లేదా ఆచరణ అని అర్థం. ఈ కావ్యంలో చెప్పబడిన శ్లోకాలు మానవులందరూ కూడా తప్పకుండా ఆచరించాల్సిన విశేషాలను బోధిస్తాయి. ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనగా విధులు నిషేధాలు ఈ కావ్యంలో ఐతిహ్య ఆధారంగా, అంటే ఇతిహాస ఆధారంగా చెప్పబడ్డాయి. శ్లోకంలో మొదటి పాదంలో ఒక నియమం లేదా ఒక నిషేధం చెప్పబడుతుంది. శ్లోకంలోని 2వ పాదంలో ఇంతకు ముందు జరిగినటువంటి చారిత్రికమైన కథ చెప్పబడుతుంది. ఈ వ్యక్తి ఇలాంటి పనులు చేయడం వల్ల గొప్ప ఫలాన్ని పొందాడు, లేదా ఈ నిషేధించిన పని చేయడం వల్ల ఈ వ్యక్తి ఇలాంటి నష్టాన్ని పొందాడు అని చరిత్రలో ఉన్నటువంటి కథాంశాలను ఉట్టంకిస్తూ కవి ఈ కావ్యంలో తాను చెప్పదలుచుకున్న ఉపదేశాలను పొందుపరిచాడు. ఇలాంటి కావ్యరత్నమైన చారుచర్య కావ్యంలోని శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్తాను, వినండి.
1: అలాగే గురుగారు.
2: పరేషాం క్లేశదం కుర్యాన్ నపైషుణ్యం ప్రభో ప్రియం పైషుణ్యేన గతౌ రాహో చంద్రార్కౌ భక్షణీయతాం. మరొకసారి చదువుతాను. పరేషాం క్లేశదం కుర్యాన్ నపైషుణ్యం ప్రభో ప్రియం పైషుణ్యేన గతౌ రాహోశ్చంద్రార్కౌ భక్షణీయతాం. శ్లోకం చెప్తాను, రాయండి.
1: అలాగే గురుగారు.
2: పరేషాం,
1: పరేషాం
2: క్లేశదం,
1: క్లేశదాం,
2: క్లేశదం,
1: క్లేశతం,
2: దం దం,
1: క్లేశదం,
2: కుర్యాత్,
1: కుర్యాత్,
2: నపైషుణ్యం.

0: శూన్యం
1: నపై శూన్యం
0: ప్రభోహో
1: ప్రభోహో
0: ప్రియం
1: ప్రియం
0: పైశూన్యేన
1: పైశూన్యేన
0: గతౌ
1: గతౌ
0: రాహోహో
1: రాహోహో
0: చ
1: చ
0: రాహో
1: రాహో
0: శ్చంద్రార్కౌ
1: చంద్రార్కౌ
0: భక్షణీయతాం
1: భక్షణీయతాం.
0: ఒకసారి చదువుతాను చూడండి. పరేషాం క్లేశదం కుర్యాన్ నపైశూన్యం ప్రభోః ప్రియం పైశూన్యేన గతౌ రాహోశ్చంద్రార్కౌ భక్షణీయతాం అని.
1: అలాగే గురుగారు,
0: ఈ శ్లోకం యొక్క పదవిభాగం చెప్తాను, రాసుకోండి.
1: అలాగే గురుగారు.
0: పరేషాం
1: పరేషాం
0: క్లేశదం
1: క్లేశదాం
0: క్లేశదం
1: క్లేశదం
0: కుర్యాత్
1: కుర్యాత్ న
0: పైశూన్యం
1: పైశూన్యం
0: ప్రభోహో
1: ప్రభోహో
0: ప్రియం
1: ప్రియం
0: పైశూన్యేన
1: పైశూన్యేన
0: గతౌ
1: గతౌ
0: రాహోహో
1: రాహోహో
0: చంద్రార్కౌ
1: చంద్రార్కౌ
0: భక్షణీయతాం
1: భక్షణీయతాం.
0: శ్లోకం యొక్క ప్రతిపదార్థం చెప్తాను, రాసుకోండి.
1: అలాగే గురుగారు.
0: పరేషాం
1: పరేషాం
0: ఇతరులకు
1: ఇతరులకు
0: క్లేశదం
1: క్లేశదం
0: బాధను కలిగించేటువంటి
1: బాధను కలిగించేటువంటి
0: పైశూన్యం
1: పైశూన్యం
0: పైశూన్యం
1: పైశూన్యం
0: చాడీలు చెప్పడం
1: చాడీలు చెప్పడం
0: ప్రభోహో ప్రియం
1: ప్రభోహో ప్రియం
0: యజమానికి ఇష్టమైనదని
1: యజమానికి ఇష్టమైనదని
0: నకుర్యాత్
1: నకుర్యాత్
0: చేయకూడదు
1: చేయకూడదు
0: పైశూన్యేన
1: పైశూన్యేన
0: చాడీలు చెప్పడం వల్లనే
1: చాడీలు చెప్పడం వలనే
0: వల్లనే
1: వల్లనే
0: రాహోహో
1: రాహోహో
0: రాహువుకు
1: రాహువుకు
0: చంద్రార్కౌ
1: చంద్రార్కౌ
0: చంద్రుడు
1: చంద్రుడు
0: మరియు
1: మరియు
0: సూర్యుడు
1: సూర్యుడు
0: భక్షణీయతాం
1: భక్షణీయతాం
0: గతౌ
1: గతౌ
0: తినివేయబడే స్థితిని
1: తినివేయబడే స్థితిని
0: పొందారు
1: పొందారు.
0: తినివేయబడడం అంటే ఇక్కడ గ్రహణాన్ని, గ్రహణం అంటే గ్రహించడం అని అర్థం అన్నట్టు.
1: అలాగే గురుగారు.
0: ఈ శ్లోకం యొక్క భావం చెప్తాను, వినండి.
1: అలాగే గురుగారు.
0: ఇతరులకు బాధను కలిగించేటువంటి చాడీలను యజమానికి ఇష్టమని భావించి ఎప్పుడూ కూడా చెప్పకూడదు. చాడీలు చెప్పడం వల్ల వచ్చే అనర్థానికి రాహువు ఉదాహరణ. రాహువు సూర్యచంద్రులపై చాడీలు చెప్పి వారు మింగేసే శాపాన్ని పొందాడని పురాణ గాథ. కాబట్టి అంతటి శక్తివంతులైన సూర్యచంద్రులకే చాడీలు చెప్పడం వల్ల గ్రహణ బాధ తప్పనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు అనే నీతిని ఈ శ్లోకం చెబుతుంది.
1: అవును గురువుగారు.
0: దీంట్లో ఉన్న వ్యాకరణాంశాలు చూద్దాము, చెప్తాను, రాసుకోండి.
1: అలాగే గురువుగారు.
0: కుర్యాన్న
1: కుర్యాన్న
0: కుర్యాత్ ప్లస్ నా
1: కుర్యాత్ ప్లస్ నా
0: ఇది అనునాసిక సంధి అని అంటారు దీన్ని.
1: అనునాసిక సంధి.
0: చంద్రార్కౌ
1: చంద్రార్కౌ
0: చంద్ర ప్లస్ అర్కౌ
1: చంద్ర ప్లస్ అర్కౌ చంద్ర ప్లస్ అర్కౌ
0: సవర్ణ దీర్ఘ సంధి.
1: సవర్ణ దీర్ఘ సంధి.
0: భక్షణీయతాం గతౌ
1: భక్షణీయతాం గతౌ
0: భక్షణీయతాం ప్లస్ గతౌ
1: భక్షణీయతాం

0: ప్లస్ గతౌ.
1: ఇది అనుస్వార సంధి.
0: అనుస్వార సంధి.
1: దీంట్లో ఉన్న సమాసాలు చూద్దాం. క్లేశదం అని ఒక పదం.
0: క్లేశదం.
1: క్లేశం దదాతి ఇతి క్లేశదం.
0: క్లేశం దదాతి ఇతి
1: క్లేశదం.
0: క్లేశదం.
1: ఇది ఉపపద తత్పురుష సమాసం అవుతుంది.
0: ఉపపద తత్పురుష సమాసం.
1: ప్రభోః ప్రియం.
0: ప్రభోః ప్రియం.
1: ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది.
0: షష్ఠి తత్పురుష సమాసం.
1: చంద్రార్కౌ.
0: చంద్రార్కౌ.
1: చంద్రశ్చ.
0: చంద్రశ్చ.
1: అర్కశ్చ.
0: అర్కశ్చ.
1: తౌ.
0: తౌ.
1: చంద్రార్కౌ.
0: చంద్రార్కౌ.
1: ఇది ఇతరేతర ద్వంద్వ సమాసంగా చెప్పబడుతుంది.
0: ఇతరేతర ద్వంద్వ సమాసం.
1: ఇక ఈ శ్లోకంలో చెప్పబడిన ధాతువులను చూద్దాం.
0: అలాగే గురుగారు.
1: ఇక్కడ కుర్యాత్ అనే ఒక ధాతుపదం ప్రయోగించబడింది.
0: అలాగే గురుగారు. కుర్యాత్.
1: ఇది కృ ధాతువు.
0: అలాగే గురుగారు.
1: విధి లింగ్.
0: అలాగే గురుగారు.
1: లకారం విధిలింగ్ లకారం పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనంలో ప్రయోగించబడింది. కుర్యాత్ కుర్యాస్తాం కుర్యుః.
0: కుర్యాత్
1: కుర్యాస్తాం.
0: కుర్యాస్తాం
1: కుర్యుః.
0: కుర్యుః.
1: అలాగే గతౌ.
0: గతౌ.
1: ఇది గమ్ ధాతువుకు క్తప్రత్యయ రూపం ఇది.
0: అలాగే గురుగారు.
1: గతః గతౌ గతాః అని అవుతుంది.
0: గతః గతౌ గతాః.
1: అలాగే నా అనేటువంటి అవ్యయం ప్రయోగించబడింది ఈ శ్లోకంలో.
0: నానా గురుగారు.
1: నా అంటే అవ్యయము. ఈ నా అనేటువంటి నకార నై అర్థాః షట్ప్రకీర్తితాః అని సంస్కృతంలో నయర్థాలు ఆరు రకాలుగా చెప్పబడింది.
0: ఏంటి ఏంటి గురుగారు?
1: తత్సాదృశ్యం అభావశ్చ తదన్యత్వం తదల్పత అప్రాశస్త్యం విరోధశ్చ నయర్థా షట్ప్రకీర్తితాః అని నయర్థాలు లేదు అనేటువంటి అర్థాలు మనకు ఆరు విధాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ నా అనేటువంటిది ప్రయోగించబడింది ఈ శ్లోకంలో.
0: అలాగే గురుగారు.
1: ఇక ఈ శ్లోకంలో చెప్పినటువంటి గొప్ప నీతి, క్షేమేంద్రుడు చారుచర్య కావ్యం మొత్తం కూడా చక్కటి ఉపదేశాలతో నింపాడు. అంటే ప్రతి శ్లోకంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ముందుగా ఒక అంటే కొన్ని చోట్ల విధులను కొన్ని చోట్ల నిషేధాలను చెప్పాడు. అంటే కొన్ని చోట్ల విధులు అంటే ఇలాంటి గొప్ప కార్యాలు చేయడం వల్ల మహాత్ములు గొప్పనైనటువంటి కీర్తిని పొందారు. దానికి ఉదాహరణలుగా కొన్ని ఇతిహాస దృష్టాంతాలను చూపించాడు. అలాగే నిషేధ కార్యాలు అంటే చేయకూడని పనులు ఉన్నాయి కదా, వాటిని కూడా చూపించాడు. చేయకూడనటువంటి పనులు చేసి ఇబ్బందుల పాలయ్యారు అనేటువంటి దానికి కూడా ఇతిహాసంలో ఉన్నటువంటి కథలను చూపించాడు. ఇక ప్రస్తుత శ్లోకానికి వస్తే చాడీలు చెప్పడం అనేటువంటిది అత్యంతమైనటువంటి నీచ పనిగా క్షేమేంద్రుడు ఈ శ్లోకంలో వర్ణించాడు. అంటే ఇది ఏంటి అని అంటే మనకు చాడీలు చెప్పేవానికి వినేవానికి ఇద్దరికీ కూడా ఇది కీడును కలిగిస్తుంది, చెడును చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాడీలు చెప్పకూడదు, చాడీలు వినకూడదు కూడా అనేటువంటి ఒక నీతి మనకిక్కడ బోధపడుతూ ఉంది. అలాగే పురాణ ప్రస్తావన ఇందాక చెప్పుకున్నట్టుగా మనం పురాణ గాథను వివరిస్తాడు ప్రతి శ్లోకంలో కూడా కవి. కాబట్టి ఇక్కడ చంద్రార్కౌ రాహువు చంద్రార్కుల చంద్రుడు సూర్యుడు అంటే వీటికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథను ఇక్కడ మనకు శ్లోకంలో ప్రస్తావించాడు కవి.
0: అవును గురుగారు.
1: చంద్రార్కౌ అనేటువంటి ప్రస్తావన ద్వారా చాడీల వల్ల కలిగేటువంటి దుష్ఫలితం ఎంతటి శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది అంటే ఎంత కాలం ఉంటుంది అనేటువంటి ఒక

0: విషయాన్ని కవి చమత్కారకంగా ఇక్కడ బోధించాడు. ఇప్పటికీ కూడా మనకు అది ఏ కాలంలో జరిగిందో మనకు తెలియదు, కానీ గ్రహణం అంటే చంద్ర సూర్య గ్రహణాలు అనేటువంటివి నేటికి కూడా మనము వాటిని చూస్తూ ఉన్నాం. కాబట్టి చాడీలు చెప్పడం వల్ల సూర్యచంద్రుల లాంటి వాళ్ళే కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు, కాబట్టి మనలాంటి వారి విషయం చెప్పాల్సినటువంటి పని లేదు అని ఒక చమత్కారకంగా ఈ శ్లోకంలో పురాణ గాథను ప్రస్తావించడం చేశాడు కవి. ఇక దీంట్లో ఉన్నటువంటి నీతి అనేటువంటిది మనకు యజమానిని మెప్పించడానికి మనం లోకంలో చూస్తూ ఉంటాము. కార్యాలయాల్లో ఇతరత్ర విషయాలలో తనపైన ఉన్నటువంటి యజమానిని మెప్పించడానికి ఇతరుల గురించి లేనిపోని మాటలు చెప్పడం అంటే చాడీలు చెప్పడం ఎంతటి ప్రమాదకరమో ఈ శ్లోకం ద్వారా హెచ్చరించాడు కవి. కాబట్టి ఇది మనకు కలిగించేటువంటి అంటే మనకు చెప్పేవానికి అదేవిధంగా వినేవానికి కూడా ఈ చెడు అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి చాడీలు చెప్పకూడదు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి నీతిని మనకు క్షేమేంద్రుడు ఈ శ్లోకంలో వివరించాడు. అలాగే భర్తృహరి కూడా భర్తృహరి నీతి శతకంలో లోభశ్చేదగునేన కిం పిషనుతా యత్యస్తి కిం పాతకైహి అని అన్నాడు. అంటే పైశూన్యం చెప్పడము ఎలాంటిది అని అంటే పైశూన్యం చేస్తే వేరే పాపం చేయాల్సినటువంటి పని లేదు, అంటే అన్ని పాపాలతో సమానమైంది ఈ పైశూన్యం అంటే చాడీలు చెప్పడం అనేటువంటి ఒక విషయాన్ని భర్తృహరి కూడా నీతి శతకంలో చెప్పాడు. కాబట్టి చాలా గొప్పనైనటువంటి నీతిని ఈ శ్లోకంలో క్షేమేంద్రుడు మనకు అందించాడు. అలాంటి గొప్పనైనటువంటి కవికి ఒకసారి మనం కృతజ్ఞతలు చెబుతూ ఈ పాఠాన్ని ఈరోజుకు ముగిద్దాం.
1: చాడీలు చెప్పకూడదు, వినకూడదు అనే గొప్ప అంశాన్ని బోధించినందుకు ధన్యవాదాలు గురువుగారు.
0: అస్తు, పునర్మిలామః.
2: సంస్కృత పాఠం విన్నారు. నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలిస్తారు. ఆసక్తి గల పశు పోషకులు, పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఫోన్ చేసి మీ సందేహ నివృత్తిని చేసుకోండి. ప్రకటన విన్నారు.
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఇప్పుడు సినీ భక్తి గీతాలు వింటారు.

0: విన్న పాట శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం పెండ్యాల.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఇప్పుడు వినండి, భక్త జయదేవ చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన సముద్రాల గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేర్మంగి నేనే గారి గాత్రం వింటారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ సురేంద్రనాథ్ భారతి, తన్పుర శ్రీ ఎం నరహరి, తబల శ్రీ ఎంఎస్ పవన్ కుమార్.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి హేమంగి నేనయ్య గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ సురేంద్రనాథ్ భారతి, తన్పుర శ్రీ ఎం నరహరి, తబలా శ్రీ ఎంఎస్ పవన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమం. మనం చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచం ఒక్కటే అని అనుకుంటూ పెరిగాం. భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఇవే మనకు తెలిసిన యూనివర్స్. కానీ సైన్స్ ఎంత ముందుకు వెళ్తుందో అంతకంటే ఎక్కువ ప్రశ్నలు కూడా పుడుతున్నాయి. అలాంటి ప్రశ్నల్లో ఒకటి ప్యారలల్ యూనివర్స్. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రకారం మన విశ్వం లాంటిదే మరొక యూనివర్స్ ఉండవచ్చు అని చెప్పారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, వెబ్ సిరీస్, హాలీవుడ్ మూవీ వల్ల ప్యారలల్ యూనివర్స్ అనే పదం చాలామందికి పరిచయం అయ్యింది. మరో ప్రపంచంలో మనలాగే ఇంకో వ్యక్తి ఉంటాడా అనే నిర్ణయానికి వస్తున్నారు అనే ప్రశ్నలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది నిజమా లేక కేవలం ఊహ అనే విషయం గురించి కాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సాధారణంగా చెప్పాలంటే మనం జీవిస్తున్న విశ్వంతో పాటు ఇంకొన్ని విశ్వాలు కూడా ఉండవచ్చని శాస్త్రీయ సిద్ధాంతాన్ని అనే ప్యారలల్ యూనివర్స్ అంటారు. ఒక్కసారి ఊహించండి, ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్లో జాయిన్ అయ్యారు. అదే టైంలో ఇంకో యూనివర్స్లో ఆ జాబ్ కాకుండా మరో జాబ్ని ఎంచుకోవచ్చు అనే ఆలోచనే ఈ సిద్ధాంతానికి ఆధారం. ఇది వినడానికి సినిమా కథలా అనిపించిన క్వాంటమ్ ఫిజిక్స్లోని కొన్ని సిద్ధాంతాలు ఇలాంటి అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవు. మనిషి ఎప్పుడూ తనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటాడు. ఒకప్పుడు భూమే విశ్వానికి

కేంద్రం అనుకుంటారు. తర్వాత భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. ఆ తర్వాత మన గ్యాలక్సీ మాత్రమే కాదు, లక్షల కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ పరిశోధనలు కొనసాగుతుండగా కొంతమంది సైంటిస్టులు ఇలా మన యూనివర్స్ ఒక్కటే ఉండకపోవచ్చు అనే ఆలోచనని మల్టీ

మల్టీవర్స్ థియరీ వచ్చింది. మల్టీవర్స్ థియరీ అంటే అనేక విశ్వాల సమాహారం. మన విశ్వం ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు లాంటిది అని ఊహించుకోండి. ఆ సముద్రంలో ఇలాంటివే లక్షల కోట్ల నీటి బొట్లు ఉన్నట్లు, మన విశ్వంతో పాటు ఇంకా అనేక విశ్వాలు కూడా ఉండే అవకాశం ఉందని కొన్ని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. ప్రతి యూనివర్స్లో గ్రహాలు, నక్షత్రాలు, జీవం ఒకేలా ఉండకపోవచ్చు. కొన్ని విశ్వాలు మన విశ్వానికి చాలా దగ్గరగా ఉండొచ్చు, మరికొన్ని పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. అయితే ఇవన్నీ ప్రస్తుతం పరిశోధనలో ఉన్న భావనలు మాత్రమే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మరో ప్రపంచంలో మనలాగే ఇంకొకరు ఉంటారా అనే ఈ క్వశ్చనే చాలా మందికి అట్రాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే మరో యూనివర్స్లో మీరు బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉంటే అక్కడ వేరే ఇంకొక కంట్రీలో ఉండొచ్చు. ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాలను అక్కడ తీసుకునే ఉండొచ్చు. ఈ ఆలోచన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అయితే మూవీస్, ఆర్టికల్స్, వెబ్ సిరీస్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే మనలాంటి వ్యక్తి మరో యూనివర్స్లో నిజంగా ఉన్నాడని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి ఈ సంఘటన ఇంతకు ముందు జరిగినట్లు ఉంది అనే అనుభూతి కలిగే ఉంటుంది కదా. దీనినే డేజావు అంటారు. కొంతమంది దీనిని ప్యారలల్ యూనివర్స్తో కూడా పోలుస్తారు. కానీ సైంటిఫిక్గా ఇది డైరెక్ట్గా కనెక్షన్ లేదు అని చెప్పడం లేదు. కొంతమంది తమ కలల్లో ఎప్పుడూ చూడని ప్రదేశాలు, వ్యక్తులను కనిపిస్తున్నారని చెబుతూ ఉంటారు. దాంతో అవి ప్యారలల్ యూనివర్స్లోని సంఘటనలు కావచ్చు అనే అభిప్రాయానికి కూడా వస్తుంటారు. దాన్ని మనం సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అయితే దీనికి కూడా ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. నిద్రలో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, అనుభవాలు ప్రాసెస్ చేసే ప్రక్రియలో భాగంగానే కళలు వస్తాయని న్యూరోసైన్స్ వివరిస్తుంది. ప్యారలల్ యూనివర్స్ అనేది సైన్స్ వరల్డ్ అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి. కొన్ని ఇప్పటి వరకు ప్యారలల్ యూనివర్స్ ఉందని నిర్ధారించే ఎవిడెన్స్ లేకపోయినా ఈ భావన మన ఊహాశక్తికి ఎన్వాల్వ్ చేస్తుంది. యూనివర్స్ గురించి కొత్త ప్రశ్నలు అడగడానికి శాస్త్రాన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకోవాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సో ఇదండి ఈరోజు మన యువవాణి కార్యక్రమం. మరొక యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ధి సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్ధమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియచేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్

ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరోప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే, నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక, వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది.
తాము జరిపిన దాడుల్లో

ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్మోజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల

0: అడిగాడు. అలెగ్జాండర్ జ్వరేవ్ను సినర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సినర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: सिद्ध हो गया है।
1: एक गांव की कहानी अभी आपने सुना ये कार्यक्रम, और अब इसी के साथ हम आपसे आज के कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे। तो अपने मित्र अजीत
2: और विमलेश को
1: कुसुमलता,
2: जगबंधु,
1: चेतना
2: और मंजू जी के साथ आज्ञा दीजिए।
1: नमस्कार, नमस्कार।
3: उमंग, उमंग, उमंग, उमंग।
4: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవాదుల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరంగా. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఈ ఉదయం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ డికే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెంలో యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మరియు వేస్తున్నారు. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: కాగా సింగరేణి భరోసా యాత్ర మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ రాజభవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతాయని ఆయన వివరించారు. విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,81,000 మందికి పైగా చిన్నారులకు మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పంపిణీ జరుగుతోంది. ఈరోజు మాత్ర వేసుకోలేకపోయిన పిల్లల కోసం జూలై 20 తేదీన ప్రత్యేకంగా మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వస్సల్ టోప్సో, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దేవాదల ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులో వస్తున్న ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంతో పాటు నీటి పంపింగ్కు సంబంధించిన తాజా వివరాలను ఇరిగేషన్ అధికారులు మంత్రుల బృందానికి మ్యాప్ల ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో

0: పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు ఇక్రిసాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, క్రీడా సంస్థల శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐసి ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించనుండగా మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ఆసుపత్రులతో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 Season 1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ను గవర్నర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో కలిసి వీక్షించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష T.G. TET ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ T.G. TET లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఏటా 2 సార్లు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,
1: పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా నొల్లి పురుగుల వల్ల కూడా పడే ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నొల్లి పురుగులు కడుపులో ఉండడం వల్ల, చిన్నప్పుడు మనం ఆటలాడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి.
0: హన్మకొండ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండోజాల్ మాత్రల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హన్మకొండలోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ అల్బెండోజాల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలందరూ తప్పనిసరిగా ఈ మాత్ర తీసుకోవాలని ఆయన సూచించారు.
2: 1 నుంచి 19 సంవత్సరాల గల పిల్లలకు మరియు యువకులకి అల్బెండజోల్ చూయబుల్ టాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతోని చప్పరిచి మింగేలా చేయడం అనేది మనం చేస్తా ఉన్నాము. 1 నుంచి 19 సంవత్సరాలు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో తీసుకోవచ్చు. స్కూల్లో లేని వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ లో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు 21వ తేదీన తీసుకోవచ్చు.
0: రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమతి జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అమావాస్య సందర్భంగా రేపు నల్గొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదర్శన నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉంజాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 365 చిన్న ప్రభుత్వం తయారు చేసి భక్తి శ్రద్ధలతో జ్యోతులను వెలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ బి హరిసింగ్ అధికారులను ఆదేశించారు. సర్వే గడువు సమీపిస్తున్నందున ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఈరోజు మంచిరేవుల్లోని శ్రీ మచలేశ్వర స్వామి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో

0: మరింతగా అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చారకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ పాలికల విద్యాలయాన్ని ఇందిరమేళ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యత అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు నిలబడి నిరీక్షిస్తున్నారని, ఈ రోజు నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమానంగా దరఖాస్తుదారులకు సీట్లను కేటాయించారు. దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన శంకరేష్ భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బొల్లు బిట్టు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తుపోతల పథకాన్ని సందర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సెల్వి నారాయణ్ సింగం మారుతి గారి కథానిక వింటారు.
2: అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి గౌరి కొత్తగా కాపురానికొచ్చింది. అత్తగారు మామగారు చాలా మంచివారు. ఇద్దరు పొలం పనులు చేసేవారు. భర్త శంకరం కూలీ మేస్త్రీ. అతడు భార్య గౌరిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. రోజూ రాత్రి 9 గంటలయ్యేసరికి అత్తగారు మామగారు భర్త పలకా బలపం పుచ్చుకొని సెల్వీనారాయణ్ బడికిపోతున్నాం అని అనేవారు. మళ్లీ రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేవారు. గౌరికి కొత్తగా పెళ్లైంది కదా, అందుకని ఆమె ఇంటి వద్దనే ఉండేది. ఒకరోజు గౌరి మంచినీళ్లు పట్టుకుందామని కుళాయి దగ్గరకు వెళ్లింది. అక్కడ సెల్వీనారాయణ్ గురించే మాట్లాడేవారు. నీళ్లు చల్లి ముగ్గు పెడుతోంది. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు, అమ్మో 8:30 అయింది బడికిపోవాలి, లేటైతే సెల్వీ టీచర్ కోప్పడుతుంది అంటూ చకచకా తయారై బడికి వెళ్లారు. సాయంత్రం అరుగుమీద కూచుంటే అక్కడ ఉన్న తన తోటి అమ్మాయిలు ఈ బ్యాంకు లెక్క సెల్వీనక్కను అడగాలి అంటూ వెళ్లిపోయారు. అప్పుడు గౌరీ, ఎవరి సెల్వీనారాయణ్, పేరు చాలా కొత్తగా ఉందే, ఊరంతా చిన్నా పెద్ద అందరి నోటా ఈ పేరే వినపడుతోంది అనుకుని ఎలాగైనా ఈ సెల్వీనారాయణ్ గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఎవరినో అడగటం ఎందుకు, నేనే స్వయంగా తెలుసుకుంటే పోలా అనుకుంది. ఆ రోజు భర్త శంకరం పక్క ఊరికి పనిమీద వెళ్లాడు. తెల్లవారేదాకా రానన్నాడు. సరే, రాత్రి 9 అయింది. అత్తగారు మావగారు పలకా పలపం పుచ్చుకొని సెల్వీనారాయణ్ బడికి బయలుదేరారు. అప్పుడే గౌరీ అత్తతో, మీతో పాటు నేను వస్తానత్తా అంది. వద్దమ్మా గౌరీ, నువ్వు పడుకో అన్నా వినలేదు. వారితో పాటు బడికి బయలుదేరింది గౌరీ. ముఖ్యంగా సెల్వీనారాయణ్ గురించి తెలుసుకోటానికి వెళ్లింది. రాత్రిపడిని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది గౌరీ. కొద్దిగా విశాలమైన స్థలం. అందులో ఒకటి సెల్వీనారాయణ్ గుడిసె, పక్కనే రెండోది రాత్రిబడికి కేటాయించిన మరో చిన్న గుడిసె, రెండు చిన్న అరుగులు, చిన్న బ్లాక్ బోర్డు, ఒక టేబుల్, ఒక కుర్చీ, దానికి కొన్ని చాక్పీసులు ఉన్నాయి. ఆ ఊరిలో ఉన్న పెద్దవారందరూ పలకా బలపం పుచ్చుకొని అక్కడే ఉన్నారు. గౌరీ సెల్వీనారాయణ్ కోసం ఎదురుచూస్తూ కూచుంది. సెల్వీనారాయణ్ రానే వచ్చింది. అబ్బా, సెల్వీ ఎంత అందంగా ఉంది! చామన ఛాయ రంగు, అందమైన కళ్ళు, కోటేరు ముక్కు, బారెడు జడ, అందులో అందమైన ముద్దమందారం పువ్వు, మెడలో తాలిబొట్టు గొలుసు ఒకటి. వచ్చిన వెంటనే అందరినీ బాబాయ్, పిన్ని, అత్త, మామ, అన్నా, వదిన అంటూ వరుసలు పెట్టి పలకరించింది. గౌరిని చూసి, ఎవరీ కొత్తమ్మాయి పిన్ని అని గౌరి అత్తగారిని అడిగింది. నా కోడల్ సెల్వి, నిన్ను చూస్తానంటే తీసుకుని వచ్చాను అంటూ పరిచయం చేసింది. సెల్వి గౌరివంక చూసి నవ్వింది. గౌరీ, నీకు ఈ ఊరు నచ్చిందా, ఇక్కడ అంతా బావుందా అంటూ పలకరించింది. గౌరీ మౌనంగా తల ఊపింది. సెల్వి పాఠాలు చెప్పటం ప్రారంభించింది. అందరికీ తెలుగు పదాలు, అంకెలు, కూడికలు, తీసివేతలు ఎంతో చక్కగా నేర్పిస్తోంది. 1 గంట ఇట్టే గడిచిపోయింది. అందరూ ఇళ్లకు బయలుదేరారు. గౌరీ సెల్వి దగ్గరకు వెళ్లి, మిమ్మల్ని అక్కాన పిలవచ్చా అని అడిగింది. దానికి సెల్వి నవ్వి, తప్పకుండా గౌరీ అంది. దానికి గౌరీ, అక్కా, నేను వచ్చినప్పటినుంచి ఈ ఊళ్ళో చిన్న పెద్ద అందరి నోట సెల్వీనారాయణ్ సెల్వీనారాయణ్ అని మీ పేరే వినపడుతోంది, మీ గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండక్కా అంది. దానికి సెల్వి నవ్వుతూ, ఇవాళ పొద్దుపోయింది గౌరీ, ఇంటికి వెళ్ళు, తీరిగ్గా అన్ని విషయాలు ఒకరోజు మాట్లాడుకుందాం

0: అంటూ చెప్పింది. సరే అంటూ గౌరీ ఇంటికి బయలుదేరింది. సెల్వీ గురించి అత్తయ్యని అడిగితే చెబుతుంది, కాని సెల్వీ అక్క ద్వారానే అన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంది. ఎదురు చూడసాగింది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలైన తర్వాత గౌరీ పడుకోబోతుండగా ఒక పిల్లవాడు వచ్చి, "గౌరక్క, నిన్ను సెల్వీ టీచర్ పిలుస్తోంది" అని చెప్పాడు. వెంటనే గౌరీ వాళ్ళ అత్తగారి అనుమతి తీసుకుని సెల్వీ దగ్గరకు బయలుదేరింది. కుతూహలంగా సెల్వీ ఇంటికి చేరుకుంది. సెల్వీ గౌరిని ఎంతో ప్రేమగా ఆహ్వానించింది. సెల్వీ ఇల్లు పూరిగుడిస అయినా ఎంతో శుభ్రంగా, ఎక్కడి వస్తువులక్కడ సర్ది పొందికగా ఉన్నాయి. అంతా గమనిస్తూ కూచున్న గౌరీతో సెల్వీ, "చెప్పమ్మా గౌరీ, నా గురించి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు? నీ సందేహం ఏమిటి?" అని అడిగింది. దానికి గౌరీ, "అక్క, నీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందుగా, మీ పేరు చాలా కొత్తగా ఉంది. ఆ పేరు మీకెవరు పెట్టారు? దాని అర్థం ఏమిటి?" అని అడిగింది. దానికి సెల్వి నవ్వుతూ, "మా అమ్మమ్మ ఒక తమిళన్స్ ఇంట్లో పనిచేసేది. వాళ్ల మనవరాలి పేరే సెల్వి. ఆ పేరు ఎంతో నచ్చటంతో మా అమ్మమ్మ నాకు ఆ పేరు పెట్టింది. సెల్వి అంటే అర్థం లక్ష్మీదేవి. ఇంకా ఏమిటి నీ సందేహాలు గౌరీ?" అని అడిగింది. "ఈ ఊరిలో అందరూ సెల్వీనారాయణ్ సెల్వీనారాయణ్ అంటూ నీ పేరే తెలుస్తున్నారు. ఎందుకు అక్క?" అని అడిగింది. దానికి సెల్వి, "గౌరీ, నేనేమంతా గొప్పదాన్ని కాదు. ఈ ఊరి వారికి నాపై ఉన్న అభిమానం అంతే. సరే, నా గురించి చెబుతాను, విను" అంటూ చెప్పటం మొదలుపెట్టింది. "మా అమ్మా నాన్న పెద్దగా చదువుకోలేదు. మా ఊరి స్కూల్లో పనిచేసేవారు. చిన్నప్పుడు నన్ను వారితో పాటు బడికి తీసుకెళ్లేవారు. ఫీజులు కట్టలేక స్కూల్లో చేర్పించలేదు. నేను ప్రతి క్లాసు తిరుగుతూ అక్కడ ఉన్న పిల్లల కంటే ముందుగానే పాఠాలు అప్పచెప్పేదాన్ని. ఇది గమనించిన సుందరం మాస్టర్ గారు ఫీజు కట్టి నన్ను చదివించారు. నేను 10th క్లాసు పాసయ్యాను. 10th కాగానే మా అమ్మా నాన్న మా దూర బంధువైన నారాయణకు నన్నిచ్చి పెళ్లి చేశారు. నారాయణ పెద్దగా చదువుకోకపోయినా చాలా మంచివాడు. కొన్నాళ్ళు నేను చదువు మానేసి ఇద్దరు పిల్లలు కలిగేదాకా ఇంటికే అంకితమయ్యాను. చదువు పట్ల నాకున్న శ్రద్ధ గమనించి నా భర్త నన్ను చదువుకోమని ప్రోత్సహించాడు. సుందరం మాస్టర్ సహకారంతో నేను ప్రైవేటుగా ఇంటరు, 1 sittingలో డిగ్రీ చదివాను. తర్వాత BEd చేశాను. ఈ ఊళ్ళోనే టీచర్గా ఉద్యోగం వచ్చింది. నా కుటుంబంతో పాటే మా ఊరిని కూడా బాగు చేయాలి అనుకున్నాను. అందరూ చదువురాక ఎంతో మోసపోవటం గమనించాను. అందుకే మాకున్న స్థలాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని నా కుటుంబం కోసం, మరో భాగాన్ని ఈ ఊరి కోసం రాత్రిబడి కట్టించాను. ఎవ్వరూ ఈ ఊరిలో డబ్బు విషయంలో మోసపోకూడదని వారికి అక్షర జ్ఞానం నేర్పిస్తున్నాను. వారి డబ్బు పోస్టాఫీసులో, బ్యాంకుల్లో ఎలా దాచుకోవాలో నేర్పిస్తున్నాను. పొద్దున పూట నా స్కూల్ టీచర్ ఉద్యోగం, రాత్రిపూట గ్రామసేవ చేస్తున్నాను. ఊరిలో పిల్లలందరూ శ్రద్ధగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష. అందుకే వారికి ఇవన్నీ చేస్తున్నాను. అందుకే ఈ ఊరి ప్రజలకు నేనంటే ఎంతో అభిమానం. నీవు కూడా రేపటి నుంచి రాత్రిబడికి రాగౌరీ" అని చెప్పింది. ఇప్పుడు గౌరికి అర్థమైంది. ఈ ఊరిలో చిన్న పెద్ద అందరూ సెల్వీనారాయణ్ పేరును ఎందుకంతలా కలవరిస్తారో. సెల్వి తన స్వార్థం తాను చూసుకోకుండా ఊరి ప్రజల కోసం పాటుపడింది. వారికి తలలో నాలుకలా మారింది. వారికి ఏ సహాయం అవసరమైనా సెల్వీ వైపే చూస్తారు. అంతలా వారికి తనపై నమ్మకం కలిగేలా చేసుకుంది. సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవై అన్న గురజాడవారి మాటలు అక్షరసత్యం చేసి చూపించింది. కొంతకాలం తరువాత సెల్వి ఒక ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల కోసం, ఒక వ్యక్తిగా గ్రామ ప్రజల కోసం చేసిన సేవ ఆ నోట ఈ నోట ప్రభుత్వం వరకు చేరుకుంది. ప్రభుత్వం సెల్వి ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల కోసం చేసిన సేవకు, ఒక వ్యక్తిగా గ్రామానికి చేసిన సేవకు గుర్తించి ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ప్రకటించారు. ఇది విని ఆ ఊరి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఇది సెల్వీనారాయణ్ కథ. మీ సొంత ఊరి కోసం మీరు ఏమైనా సాయం చేశారా? చేస్తే ఒక్కసారి గుర్తు చేసుకోండి. పొరుగువారికి సహాయపడటంలో ఉన్న ఆ ఆనందమే వేరు కదా. ఏమంటారు, నిజమే కదా?
1: మీరింతవరకు సెల్వి నారాయణ్ సింగం మారుతి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ టి గిరిజ శేషమాంబ గారు పాడిన లలిత గీతాలు.

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853, మరొక నెంబర్ 29550923 నెంబర్ల కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు సినీ భక్తి గీతాలు.

పెండ్యాల సంగీత సారథ్యంలో రాధా జయలక్ష్మి గానం చేసిన మల్లాది గీతం విన్నారు. భక్త శబరి చిత్రం నుండి శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలిస్తారు. ఆసక్తిగల పశు పోషకులు, పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు.

0: విన్న మాట జగద్గురు ఆదిశంకర చిత్రం నుండి. సినీ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.
1: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं अर्जुमंद अली खान. सुप्रीम कोर्ट ने कहा है कि शहरियत और गैर मुल्की होने का तायुन मुनसिफाना कानूनी और मुनासिब अमल के जरिए किया जाना चाहिए. अदालत ने 27 अफराद को गैर मुल्की करार देने के गुवाहाटी हाई कोर्ट के फैसले को रद्द कर दिया है. अदालत आलिया ने राम जन्मभूमि मंदिर में अतियात की मुबैना खुर्दबुर्द की तहकीकत करने वाली SIT की कार्रवाई रिपोर्ट तलब की है. सदर जमहूरिया द्रौपदी मुर्मू ने तमिलनाडु में

0: ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిల్లో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలిస్తారు. ఆసక్తిగల పశు పోషకులు పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి. సరైన

0: సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: శ్రోతలకు మరో ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అనగా ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, 2324085853, మరొక నెంబర్ 2955092 3. ఈ నెంబర్లకు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో నేరుగా మాట్లాడి మీకు సరైన సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు ఇస్తారు. ఆసక్తిగల పశు పోషకులు, పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. గమనిక విన్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖాభివృద్ధి సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారతదేశ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో

పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ అండ్ సమ్మిట్లో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేడు హైదరాబాదులో సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. జూలై 13-14 తేదీల్లో సాగే ఈ యాత్ర ద్వారా కొత్తగూడెం, రామగుండం తదితర ప్రాంతాల్లోని సుమారు 80,000 మంది కార్మికులకు భరోసా కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బండోజాల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ హైదరాబాద్ రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిల బృందం నేడు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గోదావరి వరద ప్రవాహం, ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, పంపింగ్ వివరాలను ఇరిగేషన్ అధికారులు మ్యాపుల ద్వారా మంత్రులకు వివరించారు. పోలవరం నీటి వినియోగం, బనకచర్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజెక్షన్ల ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో మొత్తం 50,544 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిలెట్ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు తమకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసిన దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 115,028 మంది అభ్యర్థుల్లో 50,544 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ప్రజాప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సింగరేణి విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ వేడిని ఫాలో అవ్వండి.

0: న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ చిందు యక్షగానం 3వ భాగం వినిపిస్తున్నవారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం వారు.

మేడం సుదర్శనం బృందము, గ్రామం తొగర్రాయి, వరంగల్ జిల్లా, వారిచే సత్య హరిశ్చంద్ర. మూడవ భాగము చంద్రమతి.

0: చంద్రమతి.
1: ఉలిక్కిపడి లేచావు స్వామి.
0: నేను
1: ఏమి జరిగినది నాథ?
0: నా కలలో నా రాజ్యము పోయినట్టులా, కుమారుణ్ణి అమ్మినట్టులా, దేశ విదేశాలు తిరిగినట్టులా, మరియు వనంబులు తిరిగినట్టులా కలలు కన్నాను దేవి. ఇక్కడ ఉన్నా మనము ప్రయోజనం లేదు దేవి, మనము ఇక గృహం మనగునేగుదాం.
2: జై సీతారాం సీతారాం. ఇప్పుడే నా మహిమాన్వితము చేత మతంగ స్త్రీలను కల్పించి అతని వద్దకు తోలుతాను. ఏకపత్ని వ్రతుడట, ఒక్క భార్యతోటే ఉండవలసినటువంటి వాడట, అతని సత్యము ఏపాటో చూస్తాను. నా స్త్రీలను మోహిస్తాడా, ప్రేమిస్తాడా, లేదు నా స్త్రీలను పంపిస్తాను. జై సీతారాం.
3: స్వామి నాయనా, మీకు ఇదే వందనములు.
2: మీరు వెళ్ళి
3: మమ్మల్ని పుట్టించిన కారణము
2: హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళి మీరు ప్రేమదానము కోరుకొని రావాలి, అతన్ని అసత్యవాదిని చేసి రావాలి. పోండి.
3: సరే, ఇప్పుడే వెళ్తాను.

0: అనినంతలోనే
1: ఎవరమ్మా మీరు
0: ఇక్కడ చేరుకున్నాను మహారాజా మీకు ఇది వందనములు
1: దీర్ఘాయుష్ చెప్పండి
0: ఎవరో తెలుసా గాదిత నేనంటే విశ్వామిత్రుని వద్ద నాట్య నైపుణ్యము చేస్తూ బహుమతులు తీసుకునే వారము మా పేరు మతంగ కన్నీలు అంటారు
1: మీకేమి కావాలనో మీకు ఏ దానంపు కావాలనో కోరము
0: స్వామి మాకేమి కావాలనో కోరవలైనా ఏది అడిగినా ఇస్తారా
1: తప్పకుండా ఇస్తాం
0: మరహర

0: స్వామి.
1: ఏమి?
0: మాకు ధనము వద్దు, ఐశ్వర్యం వద్దు, అభరణములు వద్దు, నీ ప్రేమ కావాలి. ఒక్కసారి మమ్మల్ని ప్రేమించు అంతే.
1: చండాలు కుట్టల కూతాలు

0: ఒకే మాట, ఒకే బాణము, ఒకే సతి, ఏకనాడు వ్రతుండను.
1: అయితే
0: నేను ఆ దానం ఇవ్వలేను, రతిదానం అడుగుతున్నారు, కానీ నేను ఆ రతిదానం ఇవ్వలేను. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వీరిని వెడలంపండి.
1: సరే సరే, ఇప్పుడే విశ్వామిత్రుడు మమ్మల్ని పుట్టింప చేశాడు. అతని వద్దకు వెళ్లి సత్యము తప్పించబోతే శాపం ఇస్తాడు. ఇతని పైన ఏదో ఒక అబద్ధము చెప్పవలేను. నాయన, మీకు ఇది వందనములు.
2: చల్లగా వర్జిల్లు,
1: మేము వెళ్లి హరిశ్చంద్రుని వద్దకు ప్రేమించమన్నాము. మా పైన క్రోధము చేసి అతని కత్తితో కొట్టాడు నాయన.
2: సరే, మీరు ఇక్కడ ఉండండి. నేను వెళ్ళి వాడు ఎందుకు మిమ్మల్ని దూషించినాడు నేను తెలుసుకుంటాను. ఇక్కడ మీరు ఉండండి.
1: సరే నాయన, వెళ్ళండి.
2: ప్రే హరిశ్చంద్ర
0: స్వామి, స్వామి.
2: ఏమది, మతక స్త్రీలను కూడమంటే కూడలేదట. మరి వారిని కూడము, వారిని ప్రేమించము.
0: ఏకనాడి వరదుండను. హా స్వామి, స్వామి.

నీ చక్కనైన పాదంబు తగిలి ఈ కఠినమైనటువంటి ఈ మణికిరీటంబు తగిలి, అదిగో చూడు ఎంత నొచ్చినదో స్వామి స్వామి, వారు నన్ను ప్రేమించమన్నారు, నేను ప్రేమించను, ఒకే బాణము ఒకే సతి ఒకే మాట అని పలికినాను, అంతే తప్ప నాది ఏ తప్పు లేదు స్వామి.

0: మా వారిపైన నేనేమిటి? నీవు నా యొక్క ఆశ్రమంలోకి వచ్చి నా స్త్రీలను చిన్నతనం చేసి వారిని వెళ్ళగొడతావా? చూడు ఏం చేస్తాను.
1: వారిని ప్రేమించమంటావా?
0: వారిని ప్రేమించము.
1: లేదు స్వామి, నేను ఒకే మాట, ఒకే పత్ని. ఆ రాయాలు

0: నా వంశం నిలిపేందుకు కుమారుడైనటువంటి లోహితాసుడు ఉన్నాడు. ఒకే మాట, ఒకే బాణము, ఒకే పత్నిను ఆ శ్రీరాముడి కూర్చి నేను తపస్సు చేస్తాను. అటువంటి నా వద్ద ఆ వారు ప్రేమించమని అడిగారు. వారిని కోప్పడ్డాను. అంతే స్వామి, నేను వారిని ప్రేమించలేను. నా రాజ్యమునైనా ఇస్తాను, గాని వారిని మాత్రం నేను ప్రేమించలేను.
1: ఏమది ఏమది, మళ్ళీ మాట్లాడు, మళ్ళీ మాట్లాడు.
0: నా రాజ్యమైన ఇస్తాను స్వామి.
1: ఓహో, నీ రాజ్యమైన కూడా ఇట్టిమత్తంగా స్త్రీలకు ఇవ్వగలవా?
0: తప్పకుండా.
1: సరే, ఇచ్చివేయండి
0: స్వామి. తప్పకుండా స్వామి, ఇస్తున్నాడు చూడు.
1: సరే ఇవ్వండి. నీ రాజ్యం కూడా అట్టిమత్తంగా స్త్రీలకు ఇస్తానని మీరు మాటిచ్చారు కావున అట్టి రాజ్యం అట్టిమత్తంగా స్త్రీలకు ఇచ్చివేయండి.
0: తప్పకుండా స్వామి. మరి ఏమేమంటే దేవా

గుండ సంగిన చెల్లు చూల భూమి గ్రామనిక నారమా దామ దామానికన భూములు గురుజన భూములింకా విద్యాలయంబులు విలయూచు భూములు పశువులు చెరియూచు.

0: స్వామి, దేవాలయములు భూదేవాలయములు ఇలా ఒకరికి ఇచ్చినటువంటి భూముల అవి నీవి కాదు. నా సర్వం సర్వస్వ చక్రంబు పాలించు ఈ అయోధ్యాపురి పట్టణంబే నీ వశము గాని, ఇక నేను దానం ఇచ్చినవి నీవి కావు. ఇప్పుడే నేను
1: అంటే భూషణములు కూడా విడిచి ఇక్కడ పెట్టి ఒంటి వస్త్రము చేత అడవికి వెళ్ళము.
0: తప్పకుండా స్వామి.
1: భార్య సుతాదులను తీసుకొని వెళ్ళిపో.

0: మాధవి, నా రుణము ఇస్తానన్నావు, అట్టి రుణము ఇప్పుడు ఇచ్చి వెళ్ళము. నీవు అది మరిచి వెళ్తున్నావు, అట్టి రుణము ఇచ్చి వెళ్ళము.
1: అంతయు నీకే ఇచ్చాను కానీ స్వామి, మీరు అంటున్నారు కదా నాకు ఒక మండలం అనగా 40 రోజులు నాకు సమయం ఇవ్వండి స్వామి.
0: సరే, అదే విధంగా నీవు అన్నట్టుగా మండలము రోజులలో నా శిష్యుని పంపిస్తున్న నక్షత్రకుణ్ణి, అతని కట్టి ధనం ఇచ్చి పంపించము. నక్షత్రక
2: స్వామి,
0: అతని వెంట వెళ్ళి మనకు రావలసినటువంటి ధనం తీసుకొని రాపో.
2: సరే,
0: లేదనిపించుకొని రా,
2: అతని సత్యం తప్పించి వస్తాను.
0: గది
2: అన్నము లేని కాడ అన్నము,
0: నీళ్లు
2: లేని కాడ నీళ్లు, అతన్ని సమస్త బాధలు పెడతాను.
0: వాళ్ళు అరణ్యము చేరుకున్నారు, ఒంటి వస్త్రము చేత వెళ్ళిపోయినారు. కావున అడవులలో అనేకమైనటువంటి అగ్ని చుట్టూ రగల్చవలను. జయ సీతారామ.

ద్రవది విధి వైపర్యంబు చూశావా? ఇక మనకు చావు తప్ప వేరే మార్గం లేదు దేవి. అదిగో మంటలు వస్తున్నావి, చుట్టూ నలు దిశల యందు వస్తున్నావి, ఆ మంటలకు మనము ఆహుతి కాక తప్పదు దేవి.

0: చేసింది?
1: అంతటికి ఆ స్వామి ఆ పరమేశ్వరుడే కలడు నాథ. ఇక దిగులు చెద్దబోకు ప్రభు.
0: అయ్యో చంద్రపతి.
1: నాథ.
0: నాయనా.
2: అయినా ఏమిటి? మీరు నేను చస్తాను నేను చస్తానని మీరు మీరు నీ భార్య నువ్వు అడుగుతున్నారు, ఒకరిపైన ఒకరు పడి ఏడుస్తున్నారు. ఇప్పుడే ఈ అగ్నిలో నేనే పడి చస్తానిగా. ఇక
1: అయ్యో
0: నక్షత్రం కుమారుడు ఎంత మంచివాడు.
2: నేను సత్యవంతుణ్ణి,
0: చనిపోతానగానే ఎక్కడి అగ్ని అక్కడ
1: చల్లారిపోయాది.
0: నక్షత్రకం బట్లు మనతో తిరుగుతున్నాడు కదా, వెంటనే మనము వెళ్ళి

0: చంద్రమతి, ఈ కాశీపురి పట్టణము, ఆ కాశీపురి పట్టణంలో నిన్ను అమ్మైనా గాని ఈ రుణము తీర్చుకుంటాను పదాదేవి.
1: ఓయ్ హరిచంద్ర, ఇప్పటికి 40 రోజులు అవుతున్నది, నీ వెంట నేను తిరుగుతున్నాను. అయినా ఎప్పుడిస్తావు నీవు? ఇవన్నీ తిన్నాము.

0: రాజచంద్ర, ఇన్ని దినములు నీ వెంట నేను తిరుగుచున్నాను, కానీ మా గురువుకు చెప్పిన ధనము ఎప్పుడిస్తావు నీవు?
1: తప్పకుండా ఈ సంతలోన చంద్రమతిని అమ్మి నీ రుణము తీర్చుతాను.
0: సరే పదు, తక్షణమే నా

0: పండితులారా, పండితోత్తములారా, మీరందరూ చూడండి, నాదే వేరే చంద్రమతిని అమ్ముతున్నాను. ఎవరైనా డబ్బున్న దాతలు ఎవరైనా సరే రాండి స్వామి.
1: ఏమిటి?
2: ఇప్పుడు నేను సంతకం వెళ్ళి మనకు కొన్ని సరుకులు కావాలన్నావు కదా.
1: అవునండి.
2: అందుకని నేను సంతకం వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని వస్తాను. నువ్వు ఇంటి లోపల చల్ల కూర్చో.
1: ఇదిగో నీకు 1,00,000 రూపాయలు ధనమిస్తున్నాను.
2: అవును.
1: ఆ ధనము తీసుకువెళ్ళి మనకు సరుకులు అయిపోయాది. మరి ఇంట్లోకి అన్ని సమస్తము తీసుకుని రండి.
2: సరే,
1: 1,00,000 రూపాయలు ఇస్తున్నా.
0: స్వామి రాండి, రాండి, రాండి స్వామి, రాండి రాండి.
2: ఎవరు ఎవరు ఎవరయ్యా ఎవరు?

0: కష్టం వచ్చినది, నీ భార్యను ఎందుకని అమ్ముతున్నావు చెప్పండి.
1: స్వామి
0: ఎంతకిస్తావు?
1: కోటి ద్రవ్యం ఇచ్చుకోనండి స్వామి.
0: కోటి రూపాయల?
1: అవును స్వామి.
0: సరే, మా ముసలమ్మ కూడా దాసత్వం చేయడానికి అమ్మాయి ఉంటుంది, ఇదిగో 1,00,000 రూపాయలు ఇస్తున్నాను
1: స్వామి. చంద్రమతి లోహిత వెళ్ళిపోతున్నారు.
0: ఇదిగో
1: నేను ఒప్పుకున్నట్టుగా స్వామివారికి ధనం పంపజెబుతున్నాను, తీసుకుని వెళ్ళి విశ్వామిత్రుల మహారాజుకి.
2: మహారాజా హరిశ్చంద్ర, ఇప్పుడు 40 రోజులు నా భార్యను పిల్లలను వదిలిపెట్టి సమస్తము నేను వదిలిపెట్టి నీ వెంట తిరిగినందుకు ఈ 1,00,000 రూపాయల ధనం నేనే తీసుకుంటున్నాను. మా గురువుకి ఇచ్చే ధనం ఇస్తావా లేదంటావా? లేదని పోతా. ఈ ధనం నేనే తీసుకుంటాను.
1: తప్పకుండా ఇస్తాను.
2: ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదను, అంతే.
1: ఇక నన్ను అమ్మండి, ఆ రుణం కూడా నీవు తీర్చుకోండి.
2: ఇప్పుడు నిన్నమ్మి ఆ ధనము తీసుకుని వెళ్ళవలైనా? ఓ ఈ కాశీపూర ప్రజలారా, ఈ ఊరిలోనా ఇగో ఈ సత్యహరిశ్చంద్రుని అమ్ముతున్నాను, ఎవరైనా కొనవచ్చు 2 కోట్లకు.

0: ఎవరు?
1: మేము మతంగా మాదిగ వాళ్ళము.
0: మాదిగ వారా? పంచములు.
1: పంచములము. కాటి కాపరిగా ఉండవలసినటువంటి వాడను మరి ఎవరినో అమ్ముతానంటున్నావు? ఎవరిని?
0: అగో అర్చింద్ర మహారాజును అమ్ముతున్నాను. దాసిగా ఎవరైనా కొనచ్చు, ధనమున్న వాళ్ళు.
1: నేను కొంటాను.
0: నీ దగ్గర ధనముందా?
1: నువ్వు ఎంతో చెప్పు.
0: ఒక పిల్లవాడు ఏనుగు పైన కూర్చుని రత్నము రువ్వితే బలవంతుడైన బాలుడు ఎంత ఎత్తు పోతుందో అంత ఎత్తు ధనం పోయాలి.
1: సరే, అది రత్నము రువ్వు. రత్నం ఎత్తు ధనం
0: అన్న రత్నము రువ్వుతున్నాను. ఇదిగో అక్కడి వెళ్ళాది, అంత దూరం నుండి ఇక్కడ పడ్డది, అంత ఎత్తు ధనం పోయండి.
1: అదిగో ఆ రత్నం ఎత్తు ధనము అంటే మూడు వీసాలు పెట్టిన ఆ మూడు వీసాలు తీసుకొని వెళ్ళు. రత్నమెత్తు ధనం అన్నారు కదా, అందుకని అతడు రత్నమెత్తు ధనం అన్నాడు. కావున రత్నమెత్తు ధనం మూడు వీసాలు ఆయనకు
0: కాదు కాదు కాదు, అంతెత్తు వెళ్ళాది ధనము.
1: మరి అక్కడ ఆపు, అక్కడ ఆపితే అంతెత్తు పోతా.
0: సరే
1: సాగదు కాబట్టి రత్నమెత్తు ధనము. రావయ్యా రా.
0: స్వామి హరిచంద్ర, ఇగో నిన్ను అమ్మాను, ఆ ధనం ఇదిగో ఈ ముప్పావుల తీసుకువెళ్ళి మా గురువు గారికి ఇస్తాను.
2: విశ్వామిత్ర మహర్షి వారికి ఆ ధనం అప్పచెప్తాను.
0: స్వామి
2: వెళ్ళండి స్వామి మంగళము.

0: ఇంతవరకు సత్య హరిశ్చంద్ర కథ చిందు యక్షగానం 3వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు

0: చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని సినీ భక్తి గీతాలు. ముందుగా అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన అన్నమాచార్య కీర్తన, సంగీతం MM కీరవాణి.

ఇప్పుడు భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం విందాం. సంగీతం పి. ఆదినారాయణరావు.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశువైద్యశాల శాంతినగర్ పశువైద్య శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల పశుపోషకులు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలను పొందండి. మా ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టీడీ కోడ్ 040ను జత చేయాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశాన్ని గుర్చి మీకున్న సందేహాలను అడిగినట్లయితే శాంతినగర్ ప్రాథమిక పశువైద్యశాల పశువైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు అప్పటికప్పుడే సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గమనిక విన్నారు. ఇప్పుడు భూకైలాస్ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం విందాం. సంగీతం ఆర్ సుదర్శన్, ఆర్ గోవర్ధన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, అంశం చెరకు పంటలో ఎరువుల నిర్వహణ వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో శాంతినగర్ ప్రాథమిక పశువైద్యశాల పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. 7:45 వికసిత్ భారత్, పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. 8:03 డిజిటల్ లిటరసీ ఇన్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ అనే అంశం గురించి చర్చా కార్యక్రమం పాల్గొంటున్నవారు జయంతి ఉప్పాల, మస్రత్ జహాన్. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సామాజిక బాధ్యత అనే అంశం గురించి చేరువేల భార్గవ శర్మగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనలు, 6:35 పొలం పనులు, పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారు అందించే వివరాలు. 7:00 హైదరాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో కురిక్యాల శాసనం కొత్త వెలుగులు ఆచార్య సంగనభట్ల నర్సయ్య గారి ప్రసంగం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ప్రొస్టేట్ సమస్య ఆయుర్వేద చికిత్స ఈ అంశాన్ని గురించి డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సుధారాణి గారి

0: గానం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో టి అవ్యయ్ శ్రీహరిగారి తబలావాద్యం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి శ్రీతమా ఘోష్ గారిచే రవీంద్ర సంగీత్, వాద్య సహకారం అందిస్తున్నవారు హార్మోనియం శ్రీ యాకూబ్ అలీ, తబలా శ్రీ అమిత్ భూషణ్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం, పక్కి చంద్రకళ గారితో పరిచయ కార్యక్రమం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక రేపటి సాయంకాలం ప్రసారాలలో భాగంగా 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తున్నవారు శ్రీ కచ్చు అంజయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వానాకాలంలో కంది పంట సాగు వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నివారణ గురించి పశువైద్య కళాశాల రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన పథకం గురించి ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలు. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించే లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హరికథా గానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.
1: ये आकाशवाणी हैदराबाद है. अब आप फखरुद्दीन के साथ इलाकाई खबरें सुन रहे हैं. पेश है सुर्खियां. मरकजी वजीर जी किशन रेड्डी ने सिंगारिनी भरोसा यात्रा का आगाज किया और टड्डी चरला टू कोयला ब्लॉक्स की तारीखी मंजूरी पर वजीर आजम नरेंद्र मोदी को खराज तहसीन पेश किया. नायब वजीर आला भट्टी विक्रमार्का ने काबीना के विजरा के हमरा देवदुला मनसूबे का मुआयना किया और दरियाए गोदावरी में पानी की सतह का जायजा लिया. वजीर साहब दामोदर राज नरसिम्हा ने महकमे आयुष का जायजा लेते हुए मियारी यूनानी तिब्बी खिदमात के जामिया फरोख की हिदायत दी. नायब वजीर आला भट्टी विक्रमार्का ने सिंगारिनी इंतजामिया के एहतजाज करने वाले अफसरान के मुतालबात जल्द हल करने की हिदायत दी. और टीजी टेट के नतायज जारी, 1,15,000 उम्मीदवारों में से 50,000 से जायद उम्मीदवार कामयाब करार दिए गए. और अब पेश है खबरों की तफसील. मरकजी वजीर जी किशन रेड्डी ने तेलंगाना बीजेपी के रियासती सदर एन रामचंद्र राव के हमरा पार्टी हेडक्वार्टर से 2 रोजा सिंगारिनी भरोसा यात्रा का आगाज किया. ये यात्रा कल तक जारी रहेगी, जिसका मकसद सिंगारिनी के 50,000 से जायद मुस्तकिल मुलाजमीन और 30,000 से जायद कंट्रैक्ट और आउटसोर्सिंग मुलाजमीन को इनके मुस्तकबिल के तहफ्फुज़ के बारे में एतमाद दिलाना है. कोतागुड़म क्लब में कारकुनों के एक बड़े इज्तिमा से खिताब करते हुए जी किशन रेड्डी ने सिंगारिनी कॉलरीज कंपनी लिमिटेड को टड्डी चरला टू कोयला ब्लॉक से तारीखी मंजूरी का जिक्र किया. उन्होंने कहा कि सुप्रीम कोर्ट के 2014 के फैसले के बाद, जिसमें बदउनवानी रोकने के लिए तमाम कोयला ब्लॉक्स की मसाबिकती बोली के जरिए अलाटमेंट लाजमी करार दी गई थी. टड्डी चरला टू मुल्क का वाहिद कोयला ब्लॉक है जो बगैर नीलामी के बराह रास्त किसी सरकारी शोबे की कंपनी को दिया गया है. तेलंगाना बीजेपी ने सिंगारिनी भरोसा यात्रा का आज से आगाज किया. इस सिलसिले में जिले खम्बम के कुत्तागुड़े में एक अवामी तकरीब मुनक्किद की गई. जलसे से खिताब करते हुए तेलंगाना बीजेपी के रियासती सदर रामचंद्र राव ने साबिक बीआरएस और मौजूदा कांग्रेस हुकूमत को सख्त तनकीद का निशाना बनाया. उन्होंने कहा कि इन दोनों सियासी जमातों ने अपने सियासी फायदे के लिए सिंगारिनी कॉलरीज कंपनी लिमिटेड का बेजा इस्तेमाल किया है. रामचंद्र राव ने वजीर आजम नरेंद्र मोदी और मरकजी वजीर कानकुनी जी किशन रेड्डी का शुक्रिया अदा किया. जिन्होंने बगैर टेंडर के टड्डी चरला कोयला ब्लॉक्स को सिंगारिनी कादरीज कंपनी लिमिटेड के हवाले किया है।

0: 5.37% as compared to the same period last year. Commerce and Industry Ministry said that the total exports for June this year is estimated at $73.45 billion, registering a positive growth of 9.48% as compared to the same month last year. The ministry said the total imports, merchandise and services combined for June this year is estimated at $88.76 billion, registering a positive growth of over 26% as compared to the same month last year. India's largest global textile event, Bharat Tex 2026, will begin tomorrow at Bharat Mandapam in New Delhi. The four-day event will showcase India's growing global leadership in textiles, fashion, sustainability, technology, innovation, investment, and international trade. It will bring together manufacturers, exporters, global buyers, investors, policymakers, international delegations, artisans, startups, and technology providers. The mortal remains of the 15 Indian tourists who lost their lives in the boat capsize incident near Phu Quoc Island in Vietnam will be repatriated from Ho Chi Minh City to India today by Vietnam Airlines flight. The Indian Embassy in Vietnam, in a social media post, said the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, has claimed responsibility for missile and drone strikes on U.S. military bases in Jordan, Bahrain and Kuwait as part of its ongoing Eye for an Eye operation. The attacks were described as retaliation for recent U.S. strikes on Iranian military targets. According to Iran's state news agency, the operation targeted the Prince Hassan Air Base in Jordan, Sheikh Isa Air Base in Bahrain and Ali al-Salem and Ahmed al-Jaber Air Bases in Kuwait. And benchmark domestic equity indices ended with minor gains today, reflecting a subdued trading session. The Sensex edged up 47 points to close at 77,616. Nifty added 4 points to settle at 24,211. And that is the end of this news bulletin.
1: Akashavani. Akashavani. ప్రాంతీయ వార్త ముంజాల తిరుపతి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా 50,000 మందికి పైగా అర్హత సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు రేపు కొనసాగుతుంది. ఈరోజు కొత్తగూడెంలో పర్యటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణికి నైని కోలు బ్లాక్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత యూపీఏ పదవీ కాలంలో అవినీతి కారణంగా అన్ని బొగ్గు గనులను బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు 2014 ఆదేశించిందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని అమలు చేస్తూనే సింగరేణికి అండగా ఉండాలనే ఉద్దేశంతో తాడిచెర్ల బ్లాక్ 2ను వేలం లేకుండానే సింగరేణికి కేటాయించిందని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. కానీ ఇందుకు భిన్నంగా అత్యంత విలువగల తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి నేరుగా కేటాయించి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 182 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఈ బ్లాకు కేటాయింపు ద్వారా 50 ఏళ్ల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల సింగరేణికి 2,550 కోట్ల ప్రీమియం ఖర్చులు ఆదా కావడమే కాకుండా రాష్ట్రానికి రాయల్టీల రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతుంది. దేవాదల ప్రాజెక్టు

0: పెండుగు పనుల కోసం 146 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని జయచొక్కారావు దేవాదుల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని, మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లను ముయ్యలేమని తెలిపారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా డిజైన్ చేయడం పట్ల భట్టి విమర్శించారు. 12 జిల్లాలోని 17 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేందుకు గాను దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 22 రిజర్వాయర్లను నింపడానికి నిధులను విడుదల చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై ఈరోజు సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిజామియా, టిబ్బీ కాలేజ్, హాస్పిటల్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలని పేర్కొంటూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వచ్చే జనవరి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలని టీజీఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వైద్య సేవలు, విద్యాబోధన నిరంతరాయంగా సాగేలా చూసేందుకు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. అలాగే మౌలాలిలోని యునానీ దవాఖానలో వైద్య సేవల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. మంత్రి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరినా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలను పంపు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నేరుగా పంపింగ్ చేయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న 2200 మంది సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశమై కోల్ ఇండియాతో సమానంగా వేతన సవరణ పనితీరు ఆధారిత చెల్లింపుల అమలుపై వారి డిమాండ్లను సమీక్షించారు. అధికారుల సంఘానికి భరోసా కల్పించి రాబోయే 3 నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యజమాన్యాన్ని భట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ పోటీతత్వాన్ని పెంచేలా, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రులు వాకట్ శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 237 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హామ్ రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
1: ఎంతో మంది చనిపోవడం, కాలు చేతులు ఇరగడం, ఇంకా ఎంతో మంది వికలాంగులు కావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నది, పోవాలన్నా గానీ 25 కిలోమీటర్లకు గంట 20 నిమిషాలు. మీకు మాటిస్తున్నా ఒక సంవత్సరంన్నర అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మక్తల్కి వెళ్లి నారాయణపేట పోతారు, అది నేను గ్యారంటీగా చెప్తున్నా.
0: మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్ టీజీటెట్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్లో టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది.

0: నిర్ణయించింది. ఈ పరీక్షకు 115,028 మంది అభ్యర్థులు హాజరుకాగా 50,544 మంది అర్హత సాధించారు. ఇందులో 23,623 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక కమ్యూనిటీల వారిగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎస్టీలు 51.03%, బీసీలు 40.36%, ఈడబ్ల్యూఎస్లో 22.43%, జనరల్ అభ్యర్థులు 20.15% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే మెరుగైన ప్రతిభ కనపరిచారు. పేపర్ 2 మ్యాథ్స్లో 32,555 మంది మహిళలు హాజరుకాగా అందులో 12,495 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 11,567 మంది హాజరుకాగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. లార్డ్స్లో జరిగిన మొదటి మహిళల టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 341కి స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కాగా భారత బౌలర్ స్నేహ్ రాణా 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగాలు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. రక్తదానం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు విద్యార్థులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి నివాసానికి మార్చిగా వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కూల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా నిష్పక్షయా విధిసమ్మతయా యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్. సమమేవ న్యాయాలయేన 27 యాచికాకర్తృణాం విదేశిత్వం సమర్థనయుతః గువాహాటీ ఉచ్చ న్యాయాలయస్య నిర్ణయః అపి నిరస్తః. సర్వోచ్చన్యాయాలయేన అయోధ్యాయాః రామజన్మభూమిమందిరస్య దానవిషయే ఆరోపితదురుపయోగస్య అన్వేషణరతాయ విశేషాన్వేషణదలాయ అన్వేషణవిషయే ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః తమిళనాడురాజ్యే అమోనియా గ్యాస్ స్రావేన ప్రభావితానాం ఝార్ఖండరాజ్యస్య శ్రమికాణాం ప్రకరణస్య సంజ్ఞానం గృహీతవతీ తథా చ శీఘ్ర కార్య సంపాదనాయ నిర్దేశాన్ ప్రదత్తవతీ. భారత జాపాన్ దేశయోః మధ్యే అద్య ప్రచలితే ప్రాదేశిక వైశ్విక సురక్షా పరిదృశ్యే వ్యాపక విమర్శః అభవత్. అపి చ టెన్నిస్ క్రీడాయాం ఇటలీ దేశస్య యానిక్ సినర్ ఇత్యేషః జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జవేరేవ్ ఇత్యమూం పరాజిత్య స్వస్య వింబండన్ పురుష ఏకల్ ఉపాధిం యథావదేవ ధారయతి. अथ वार्ताः विस्तरेण. सर्वोच्च न्यायालयेन अद्य निर्णीतं यत् कस्यचित् व्यक्तेः नागरिकता निर्णयः अथवा तस्य विदेशित्वस्य घोषणा निष्पक्ष विधिसम्मत युक्तियुत प्रक्रियया एव भवेत्. सर्वोच्च न्यायालये असम राज्यस्य विदेशी न्यायाधिकरणैः विदेशिनः इति घोषितानां 27 जनानां याचिकानां श्रवणम् अभवत्. న్యాయాలయేన గువాహాటీ ఉచ్చ న్యాయాలయస్య సహ నిర్ణయః నిరస్తః యేన ఏతే 27 యాచికాకర్తారః విదేశినః ఇతి నిర్ణయః సమర్థితః ఆసీత్. విక్రమనాథ్ సందీప్ మెహతా ఇత్యేతాభ్యాం న్యాయమూర్తిభ్యాం ఉక్తం యత్ యే భారతీయ నాగరికతాయాః అయోగ్యాః సంతి తే మిథ్యా ప్రతిపాదనైః న్యాయ ప్రక్రియయాః

0: దురుపయోగేన ఉత వా ప్రక్రియా విలంబస్య లాభం ఉపయుజ్య భారతీయ నాగరికతాం న ప్రాప్నుయుః. ఏతస్య సునిశ్చితీకరణం రాజ్యస్య న్యాయోచితం మహత్వపూర్ణం చ కర్తవ్యమస్తి. తథాపి న్యాయపీఠేన విధిసమ్మత ప్రక్రియాయాః పాలనస్య ఆవశ్యకతా పునః ప్రతిపాదితా. న్యాయపీఠేన నిర్దేశః ప్రదత్తః యత్ యావత్ విదేశీ న్యాయాధికరణైః ఏతేషాం ప్రకరణానాం పునః శ్రవణం న క్రియతే తావత్ యాచికాకర్తృషు కిమపి దండాత్మక ఉపక్రమం న క్రియతాం. యాచికాకర్తృభిః విదేశీ న్యాయాధికరణస్య ఆదేశాః ప్రథమం గువాహాటీ ఉచ్చన్యాయాలయే తతః పరం సర్వోచ్చన్యాయాలయే చ ప్రత్యాహూతాః. స్వీయ భారతీయ నాగరికతాయాః సమర్థనాయ తైః ఏకసప్తత్యధిక ఊనవింశతి శత వర్షాత్ ప్రాక్కాలీనాః వంశపరంపరా సంబద్ధాః అభిలేఖాః మతదాతృసూచయః భూమ్యభిలేఖాశ్చ ప్రమాణరూపేణ ప్రస్తుతాః. సర్వోచ్చన్యాయాలయేన అద్య ఉత్తరప్రదేశప్రశాసనేన నిర్మితాయ విశేషాన్వేషణదళాయ అయోధ్యాయాః శ్రీరామజన్మభూమిమందిరస్య ప్రాప్తదానస్య అభిషంకితదురుపయోగస్య అన్వేషణవిషయ ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. సమమేవ న్యాయాలయేన అస్మిన్ ప్రకరణే అనుచితవినియోగస్య ఆరోపవిషయ కేంద్రీయాన్వేషణవిభాగేన అన్వేషణస్య యాచనాం కుర్వతీషు యాచికాసు కేంద్రప్రశాసనాయ ఉత్తరప్రదేశప్రశాసనాయ తథా శ్రీరామజన్మభూమితీర్థక్షేత్రన్యాసాయ చ సూచనాపత్రాణి ప్రఖ్యాపితాని. ఏతాసాం యాచికానాం శ్రవణం భారతస్య ముఖ్యన్యాయాధీశస్య అధ్యక్షతాయాం సమ్మిలితైః సూర్యకాంతజాయమాల్యాబాగచి వి మోహన్ ఇత్యతైః న్యాయమూర్తిభిః కృతం. ఇతః ప్రాక్ జూన్ మాసస్య త్రయోదశే దినాంకే ఉత్తరప్రదేశ ప్రశాసనేన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రన్యాసస్య అనురోధేన మందిరస్య దానవిషయే అభిషంకితదురుపయోగస్య అన్వేషణార్థం త్రిసదస్యాత్మికం విశేషాన్వేషణదళం వినిర్మితం. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. झारखंड राज्यस्य रामगढ़ जनपदस्य प्रशासकीय अधिवक्तुः संजीव कुमार अम्बष्ठस्य याचिकायाः अनन्तरं तमिलनाडु राज्ये अमोनिया गैस स्रावेन प्रभावितानां झारखंडस्य कर्मचारिणां विषये राष्ट्रपतिपदासीनया द्रौपदी मुर्मू इत्यनया संज्ञानम् आदत्तम्. రాష్ట్రపతి సచివాలయేన ఆజీవికా శ్రమ సచివాః తక్షణం ఆవశ్యకం కార్యాచరణాయ కృతానాం పదాక్షేపాణాం విషయే ప్రతివేదనం సమర్పణాయ చ నిర్దిష్టాః. యాచికాయాం ప్రభావితానాం శ్రమికాణాం ఝార్ఖండ్ రాజ్యం ప్రతి సురక్షితం పునరాగమనం ఆర్థిక సహాయం క్షతిపూర్తిం పునరవసనం చ ప్రార్థితమస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కొలంబియా దేశస్య నగరే ఆయోజితే 56వ 2020వ వర్షస్య అంతరాష్ట్రీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ స్పర్ధాయాం స్వర్ణ పదక విజయాయ భారతీయ దళస్య అభినందనం కృతం. సామాజికాంతర్జాలీయే పటలే శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఉపలబ్ధిః రాష్ట్రస్య యువశక్తేః అనంత క్షమతాయాః విజ్ఞానం తథా శోధనం ప్రతి తేషాం ఉత్సాహస్య చ అన్యతమం ఉదాహరణం ప్రతిబింబయతి. బిహారస్య ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ అద్య పటనానగరే బిహార్ హెలిపర్యటనస్య తథా విమాన పర్యటన సేవాయోజనాయాః శుభారంభం అకరోత్. అస్మినవసరే అస్యై సేవాయై ఆభాసీయ మాధ్యమేన ఆరక్షణ పటలస్యాపి ఉద్ఘాటనం అకరోత్. ముఖ్యమంత్రి ఉక్తవాన్ యత్ ఏషా యోజనా రాజ్య పర్యటన సంవర్ధనాయ తథా జనేభ్యః బిహార రాజ్యస్య పర్యటనస్థలానాం సుగమతయా యాత్రా సౌవిధ్య ప్రదానాయ ఆరబ్ధాస్తి.
1: లోగో కో బిహార్ దర్శన్ కరానా హై, యే సిర్ఫ్ షోకేస్ మే నీ రఖనా హై, యే పూరీ తరహ ఐసీ వ్యవస్థా కీజియే కి పర్ డే హమ్ బిహార్ దర్శన్ కరా సకే, బిహార్ కి అర్థ

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడొక సినీ భక్తి గీతం, శ్రీ మంజునాథ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతం. గీత రచన శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ.

0: శ్రీ మంజునాథ చిత్రం నుంచి పాట విన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింకు మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియే దున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాషు ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకుని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు

చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. గనక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ల మధ్య పరిచి కుళ్లి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ల మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రమును సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రీయ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 40-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపము గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్ల రకం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకుని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషక

0: ఫలితాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఇంతవరకు చెరకు పంటలో ఎరువుల నిర్వహణకు సంబంధించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చిన్న గమనిక. ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో శాంతినగర్ ప్రాథమిక పశువైద్యశాల పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టడీ కోడ్ 040. ఫోన్ నంబర్లు మరోసారి 2324-0852, 2324-0853, ఎస్టడీ కోడ్ 040. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక సినీ భక్తి గీతం విందాం. దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: దేవుళ్ళు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్సిఫణి కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు 7 తేదీ నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది 8 తేదీన బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన 7 తేదీ నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
2: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस

0: ईसाई की इंडस्ट्री जो यहां पर स्थापित हुई है, और मैं आपको यह भी बतलाना चाहता हूं कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही हैं, और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है।
1: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాడ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్, ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మో జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మో జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు గ్యాస్ రవాణాకు

0: కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ ఫోనిన్ కార్యక్రమంలో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొంటున్నారు. రైతు సోదరులు మీ సందేహాలను, ప్రశ్నలను అడిగినట్లయితే అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామ్గోపాల్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టిడి కోడ్ 040. అంశం రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు. ఈ అంశానికి సంబంధించి మీకున్న సందేహాలను అడిగినట్లయితే డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు మీకు అప్పటికప్పుడే సమాధానాలు తెలియచేస్తారు. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టిడి కోడ్ 040. మరి ఇక ఫోన్ ఇన్ కార్యక్రమంలోకి వెడదామా.
2: రైతు సోదరులకు స్వాగతం. మీరు ఇప్పుడే విన్నారు మన అంశం గురించి, తర్వాత ఫోన్ నంబర్ల గురించి కూడా మీరు వినడం జరిగింది. మా వ్యాఖ్యాత మీకు ఈ వివరాలు అందించారు. ఈరోజు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో పంటలు పండిస్తున్నారు కానీ ఈ పశువుల పట్ల శ్రద్ధ చక్కగా చూపించట్లేదు. తర్వాత పాల ఉత్పత్తి అయితేనేమి, ఈ గొర్రెలు మేకలు మాంస ఉత్పత్తి అయితేనేమి, ఆశించినంతగా ప్రపంచంలో చాలా దేశాలతో మనం బేరీజ్ వేసుకుంటే తక్కువగా మనం వాడుతున్నాం. ప్రతి వ్యక్తి కన్జ్యూమింగ్ అనే విధానం చూసుకుంటే తక్కువగా ప్రతి వ్యక్తి మాంసాన్ని కానీ పాలను కానీ ఉపయోగిస్తున్నారు మన దేశ పౌరులు. మరి ఇటువంటి సందర్భంలో చక్కటి పాల ఉత్పత్తి పెంచుకోవాలన్నా, లేదా మాంసాన్ని వృద్ధి చేసుకోవాలన్నా, మరి ఈ పశువులకి, ఆవులు, గేదెలకి, మేకలకు, గొర్రెలకు చక్కటి ఆహారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ పశుగ్రాసాలను పెంచుకోవాల్సిన అవసరము ఉంది. మరి ఇటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు మనకు గుర్తుండేందుకు ఈ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒక ఈ వారాన్ని పశుగ్రాస వారోత్సవంగా మనకు అందజేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు టీవీల ద్వారా, రేడియోల ద్వారా, పత్రికల ద్వారా. అలాగే ఈరోజు మన ఆకాశవాణిలో ఈ చక్కటి వివరాలు సంపూర్ణంగా సమూలంగా మీకు అందించేందుకు ఎంతో ఉత్సుకతో వచ్చినటువంటి ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వివరాలు

0: తెలుసుకుందాం, ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి చంద్రారెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: చంద్రారెడ్డి గారు ముందుగా తెలియజేయండి మన రైతు సోదరులకు, తర్వాత పశుపోషకులకు పశు పాలకులకు ఈ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పశుగ్రాస వారోత్సవాల సందర్భం గురించి, ఈ ప్రాముఖ్యత గురించి తెలియచేయండి రైతు సోదరులకు. ఈ వివరాలు తెలియజేసే ముందుగా లైన్లో ఒక రైతు సోదరులు ఉన్నారు, వారి ప్రశ్నకు సమాధానం తెలియజేసిన తర్వాత మీ సమాధానం తెలియజేయండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. ఇక్కడ డాక్టర్ చంద్రారెడ్డి గారు ఉన్నారు.
1: నమస్కారం అండి.
2: హలో,
1: చెప్పండి, వినిపిస్తుంది.
2: పాడి పశువులకు పాడి పెరగాలని మామూలు సజ్జలో నానబెట్టి బెల్లము కలిపి గ్రైండ్ చేసి పెడుతుంటాం సార్, మామూలుగా
1: సార్.
2: తర్వాత ఇది వేరుశనగ సమూలం సార్, శనిక్కాయ పొట్టు అంటారు చూడండి, మళ్ళా వేరుశనగ కాయలు పొట్టు కాదు సార్, చెట్టు సమూలము. అది పెడితే పాలు ఏం పెరుగుతాయి కానీ పాలు స్మెల్ వస్తాయి, దానికి ఏం సార్ కారణం? అది
1: ఒకటి అండి, మీరేంటంటే దానికి కావలసిన దానికంటే పల్లి చెక్క కానీ ఏవైతే సజ్జలు కానీ ఇవి ఎక్కువ పెడుతున్నారు కాబట్టి పాలు అనేది యాసిడ్ ఇండేషన్ అవుతుంది. అది ఆమ్లత్వము పాలల్లో కానీ రక్తంలో కానీ పెరగడం వల్ల పాలు అనేది వాసన వస్తాయండి. మీరు వాటి యొక్క వాడే రేషియోను కొద్దిగా తగ్గించుకోండి. తగ్గించుకోవడం వలన పాల వాసన అనేది రాకుండా ఉంటే అదేవిధంగా పాలు కూడా నాణ్యమంగా ఉండే అవకాశం ఉంటుందండి.
0: మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉపయోగించుకోవచ్చు అంటారు?
1: దీనికి ప్రత్యామ్నాయంగా ఒకటి వాడుకోవచ్చు అండి. మీరు ఎప్పుడైతే ఇవి దానా దినుసులు కలిపి పెడుతున్నారో దాంట్లో కొద్దిగా సోడా కానీ ఉప్పు కానీ కలిపి పెట్టుకున్నట్లయితే పాలు వాసన రావడం అనేది తగ్గిపోతుందండి.
0: చాలా చక్కటి సూచన, మన రైతు సోదరులు అడగగా మీరు వివరించారు, బాగుంది. అయితే మనం మన రాష్ట్రంలో ఈ వారోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్భం ఇది. ఈ పశుగ్రాస వారోత్సవాన్ని యొక్క ముఖ్య ప్రాముఖ్యత గురించి మిమ్మల్ని అడిగాను, మీరు వివరణ ఇవ్వండి.
1: మన రైతు సోదరులందరికీ నమస్కారం అండి.
0: చెప్పండి.
1: పశుగ్రాస వారోత్సవాలు మనం జూలై 7వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు జరుపుకుంటున్నాము. ఈ పశుగ్రాస వారోత్సవాల ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి రైతు తనకున్న వ్యవసాయ భూమిలో 1/10వ వంతు తప్పనిసరిగా పశుగ్రాసాలను పెంచుకోవాలి. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా ప్రణాళికలు ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో రైతులతోటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క క్షేత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకాల పశుగ్రాసాలు వేసుకోవాలి, ఏ విధమైన పశుగ్రాసాలు వేసుకుంటే మనకు అధికమైన పాల ఉత్పత్తి, పాలలో వెన్న శాతం, మళ్ళీ పశువులు కానీ ఆరోగ్యంగా ఉండడం, అదేవిధంగా మాంస ఉత్పత్తి కూడా పెరగడానికి ఏ రకమైన పశుగ్రాసాలు వేసుకోవాలి, గడ్డి జాతి పశుగ్రాసాలు అయితే పప్పు జాతి పశుగ్రాసాలు, వాటి గురించి మన యొక్క పశు వైద్యులు సవివరంగా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందండి.
0: చాలా చక్కగా ఈ ప్రాముఖ్యత గురించి తెలియజేయమంటే మీరు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టినటువంటి కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారన్న వివరాలు చక్కగా వివరించారు. రైతు సోదరులు లైన్లో ఉన్నారు, ఒక్కసారి వారిని కూడా ఆహ్వానించి వారి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎవరి నుండి ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మీ ప్రశ్నను సంధించండి.
3: అది ఇప్పుడు పశువులు అంటే ముఖ్యంగా ఆవులు గేదెలకంటే, సరే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా దానా తయారు చేసి పెడుతుంది, కానీ గొర్రెలు మేకలకు ప్రాచీన కాలం నుంచి అయితే ఏ పద్ధతి వస్తుందో అదే ప్రకృతి మీద ఆధారపడి ఆ గరక ఆకులే తినవలసిన పరిస్థితి వస్తుంది. పర్టికులర్ గా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అనేక రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ గొర్రెలకు మేకలకు మన ఇంటి దగ్గర ఏమైనా దానా తయారు చేసుకునే పద్ధతి ఉంటే?
0: చాలా చక్కటి ప్రశ్న. రైతుల తరఫున మీరు పశు పోషకులు, గొర్రె మేకలు పెంచే ఈ పశు పోషకుల గురించి అడిగారు, చక్కటి సమాధానం సార్ తెలియజేస్తారు. మీతో పాటు అందరూ వినండి.
1: నమస్కారం అండి సోమయ్య గారు, రైతు సోదరులకు నమస్కారం అండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో మాంస ఉత్పత్తిలో మనం 3వ స్థానంలో ఉన్నాము. దానికి అనుగుణంగానే మనకు మేకల పెంపకంలో అయితే గొర్రెల పెంపకం కూడా మన రైతు సోదరులందరూ తగిన పశుగ్రాసాలు ఏ విధంగా పెంచటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనం ఇంటి దగ్గరనే మనం కావాలంటే ఒకటి అజోల పెంచుకోవచ్చండి. అజోల పెంచుకొని అజోలతో పాటు మనం తౌడు కలుపుకొని ఇచ్చినట్లయితే

0: కొంతవరకు దాన లోపాన్ని మనం సరి చేసుకోవచ్చు. దాంతోపాటు మనం రెండు రకాల పశుగ్రాసాలు పెంచుకోవచ్చు అండి. ఒకటి గడ్డి జాతి పశుగ్రాసాలైనా సూపర్ నేపియర్ కానీ, ఏపీబిఎన్ కానీ, కోవన్, కోటు, కోతిరి కానీ, తర్వాత ఇప్పుడు వర్షాభావ పరిస్థితిలో ఉన్నప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్లయితే మనకు ఎప్పుడు పశుగ్రాసాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాలు, దశరథ గడ్డి అయితేంది, లూసర్న్ అయితేంది, స్టైలో ఇలాంటి పశుగ్రాసాలు వేసుకున్నట్టయితే మనకు సంవత్సర పొడవుతో సమగ్రమైన సంపూర్ణమైన పశుగ్రాసాలను ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అంతా వర్షాల్లో బావ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి తమకున్న పొలంలో కానీ లేకపోతే చెలకలో కానీ మీరు తప్పనిసరిగా ఈ రెండు రకాల పశుగ్రాసాలు వేసుకున్నట్లయితే కొద్దిగా, ఎందుకంటే మనకు నీటి ఎద్దడి తట్టుకునే పశుగ్రాసాలు, వర్షాభావ తట్టుకునే పశుగ్రాసాల రకాలు చాలా ఉన్నాయండి. ఆ పశుగ్రాసాలు వేసుకున్నట్లయితే మీకు మేకలను, గొర్రెలను మంచిగా ఆరోగ్యవంతంగా పెంచుకోవచ్చు, అధికమైన మాంసోత్పత్తిని పొందవచ్చునండి. థ్యాంక్ యూ.
1: చక్కటి వివరణ రైతు సోదరులకు మీరు అందించారు. అయితే ఈ సందర్భంలో ఈ పశువులకు, అంటే ముఖ్యంగా ఆవులు గేదెలకు లేదంటే గొర్రెలు మేకలకు, ఈ సంపూర్ణమైనటువంటి దాహారాన్ని ఏ విధంగా అందజేయాలి? ఎందుకంటే గడ్డిని అందజేస్తుంటారు, ఎండు గడ్డిని అందజేస్తుంటారు, మీరు తర్వాత దానాను కూడా అందజేయమంటున్నారు. అయితే ఒక సంపూర్ణమైన ఈ పశుగ్రాసంతో పాటు చక్కటి ఆహారాన్ని మన పశువులకు అందించి ఒక పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తిని సాధించవచ్చు, ఈ వివరాలు చెప్పండి.
0: మంచి ప్రశ్న వేశారండి. ముఖ్యంగా ఏంటంటే ఒక రైతుకు ఒక 100 రూపాయలు ఆ మిల్క్ ద్వారా కానీ మాంసం ద్వారా కానీ వస్తుందంటే దాంట్లో 60 నుంచి 70% అనేది దాని మీద పోషణ మీదనే ఖర్చు చేయడం జరుగుతుందండి. ఈ పోషణ ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత రైతు సోదరులకు మాంస ఉత్పత్తిలో కానీ పాల ఉత్పత్తిలో కానీ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి ఖర్చుని ఏ విధంగా తగ్గించుకోవాలనే దాని గురించి ఒక చిన్నగా మీకు చెప్తాను. ముఖ్యంగా మనకు రెండు రకాల పశుగ్రాసాలు ఉంటాయి. ఒకటి పప్పు జాతి పశుగ్రాసాలు, లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, రెండు గడ్డి జాతి పశుగ్రాసాలు. ఈ రెండు పశుగ్రాసాలు మనం రైతు సోదరులందరూ తమకున్న వ్యవసాయ భూమిలో 1/10 వంతు వ్యవసాయ భూమిలో పెంచుకున్నట్లయితే ఎలాంటి దాన కానీ వాడకుండానే మనకు పాల ఉత్పత్తి, పాలలో వెన్న శాతం, అదే విధంగా మాంస ఉత్పత్తి కూడా అధికంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ రెండు రకాల పశుగ్రాసాలు కూడా ఒక 2/3 వంతు గడ్డి జాతి పశుగ్రాసాలు పెట్టుకోవాలి, 1/3 వంతు పప్పు జాతి పశుగ్రాసాలు ఇచ్చుకున్నట్లయితే పశువుల పెరుగుదల మంచిగా ఉంటుంది, పాల ఉత్పత్తి మంచిగా ఉంటుంది, పాలలో వెన్న శాతం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గొర్రెల మేకల్లో మాంస ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
1: మీరు ఒక క్లియర్ కట్గా ఒక సంధించే విధంగా ఈ గడ్డి జాతి మొక్కలను, పప్పు జాతి మొక్కలను పెంచితే అదే 2/3 శాతం గడ్డి అన్నారు, 1/3 భాగం పప్పు జాతి అన్నారు. దీనితో సమగ్రంగా మీరు ఆహారాన్ని అందిస్తే చక్కటి పాల ఉత్పత్తి, చక్కటి మాంస ఉత్పత్తి చేసుకోవచ్చు అంటున్నారు. మరి వీటికి అనుబంధంగా ఇంకా ఏమైనా రకరకాల రైతు సోదరులు మిక్చర్ను ఏదో అందిస్తుంటారు, దానా కానీ, తర్వాత కొన్ని మినరల్ మిక్స్ని అందిస్తుంటారు, మరి ఇవి ఏ విధంగా తోడ్పడతాయంటారు?
0: అంటే జనరల్గా ఇవి దానా వాడుకోవచ్చు, కాకపోతే ఏంటంటే దానా వాడుకోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు, పాల ఉత్పత్తి ఖర్చు అయితేంది, మాంస ఉత్పత్తి ఖర్చు అని పెరిగిపోతుంది. అది రైతులకు అధికంగా లాభదాయకము కాదండి.
1: అందుకని
0: దాని బదులు మనం ఈ విధంగా మనం చేసుకుంటే
1: ప్రాథమికంగా ఈ మీరు చెప్పిన విధంగా ఈ పప్పు జాతిని, గడ్డి జాతి మొక్కలను మనం వ్యవసాయ క్షేత్రంలో వేసుకుంటే చక్కటి ఆదాయం పొందవచ్చని మీరు వివరిస్తున్నారు, బాగుంది. మరి మన తెలంగాణ ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వసతి వచ్చినందువల్ల అనేక రకాలుగా రకరకాల పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా వరిని పండిస్తున్నారు, ఆ తర్వాత ప్రత్తిని, కందిని, తర్వాత ఇటువంటి మొక్కజొన్నను, జొన్నను కూడా పండిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మీరు అన్నారు మనకున్న మనకున్నటువంటి ఎకర స్థలంలో 1/10 శాతం మనకున్న భూమిలో 1/10 శాతం వరకు మనం ఈ గడ్డి జాతి మొక్కలు, ఈ పెసర మొక్కలు అంటే పప్పు జాతి మొక్కలు పెంచుకుంటే బాగుంటుందని. మరి ఈ విధంగా పెంచుకోవాలంటే రైతు సోదరులకు చక్కటి అవగాహన కావాలి. మరి ఈ అవగాహన చర్యలు అంటే ఇప్పుడు ఈ వారోత్సవాలు జరుపుతున్నారు, మరి ఈ వారోత్సవాల్లో మీరు సదస్సులు నిర్వహిస్తున్నారు, మరి ఏ విధంగా మన రైతులు స్పందిస్తున్నారు, మీరు ఏ విధమైనటువంటి ఈ వారోత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి రైతులకు సమాచారం అందించారు? ఒకవేళ అందించి ఉంటే ఇక్కడ మనం ఎటువంటి సమాచారం మన రైతు సోదరులకు అందిస్తాం?

0: చాలా మంచి ప్రశ్న వేశారండి. జూలై 7వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు పశుగ్రాస వారోత్సవాలు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యంగా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ దగ్గర కానీ పాల సెంటర్ దగ్గర కానీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనం ఏ రకమైన పశుగ్రాసాలు పెంచుకోవాలి, ఏ విధంగా పచ్చిమేతని నిల్వ చేసుకోవాలి, ఏ రకాల పశుగ్రాసాలు వేసుకోవాలి, ఏ జాతి పప్పు జాతి పశుగ్రాసాలు వేసుకోవాలి, అదేవిధంగా దాన ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలి, మనకు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కానీ ఎక్కువ పశుగ్రాసాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ పశుగ్రాసాలను మనం ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, సైలేజ్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ ఎట్లా ఏ విధంగా నిల్వ చేసుకుని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనకు ఉన్న తక్కువ వర్షపాతంతో కానీ తర్వాత బోర్ కింద కానీ తప్పనిసరిగా రైతు సోదరులందరూ పశుగ్రాసాలను విరివాయి వేసుకోవాలి. దీనికి సంబంధించిన పశుగ్రాస విత్తనాలు మన యొక్క ప్రాథమిక పశు వైద్యశాలలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. 100కి 75% సబ్సిడీ మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులందరూ వినియోగించుకొని తమ తమ పశుపోషులను లేకపోతే మేకల గొర్రెలను పశుగ్రాసాలు పెంచుకొని వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను.
1: అయితే మీరు తెలియజేస్తున్న సందర్భంలో నిల్వ పద్ధతులు అన్నారు, ఈ యొక్క పశుగ్రాసాలు నిల్వ ఉంచుకుంటే, ఎందుకంటే ఎల్నినో ప్రభావం వలన, వర్ష ప్రభావం వలన మనకు గడ్డి దొరికే అవకాశము, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నిల్వ పద్ధతులు గడ్డిని ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలి, నిల్వ పద్ధతుల గురించి ఒక్కసారి చక్కటి అవగాహన కోసం రైతులకు తెలియచేయండి.
0: ముఖ్యంగా మనకు నీటిపారుదల వస్తూ ఉన్నట్టయితే మనకు ఈ వర్షాకాలంలో పశుగ్రాస ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. అందువల్ల మన పశువులకు సరిపోయిన మిగతా ఏదైతే ఎక్కువ ఉత్పత్తి అయిన పశుగ్రాసాన్ని మనం సైలేజ్ రూపంలో, సైలేజ్ గడ్డి అంటే మామిడి గడ్డి రూపంలో మనం నిల్వ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు కానీ ఇలాంటి ఎన్నెన్నో ప్రభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సైలేజ్ రూపంలో ఉన్న మేతను మనం పచ్చిమేతగా వాడుకోవచ్చు. పచ్చిమేతలో ఏ విధంగా అయితే పోషకాలు ఉంటాయో అదేవిధంగా మామిడి గడ్డిలో కానీ లేదా సైలేజ్లో కానీ అదేవిధంగా పోషకాలు ఉంటాయి. రెండో రకంగా ఏంటంటే మనం ఎండుగడ్డి రూపంలో కూడా మనం హే రూపంలో మనం ఇలాంటి పశుగ్రాసాలని ఎక్కువ నిల్వ చేసుకోవచ్చు. జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ, సూపర్ నేపియర్ కానీ, ఏపీబిఎన్ కానీ, కోవన్, కోటు, కోత్రి ఇలాంటి గడ్డి జాతి పశుగ్రాసాలను హే రూపంలో నిల్వ చేసుకోవచ్చు, సైలేజ్ రూపంలో నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల మనకు ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు కానీ ఎల్నినో ఎఫెక్ట్ కానీ వచ్చినప్పుడు మనం అలాంటి పశుగ్రాసాలను మనం పాల ఉత్పత్తి కోసం, మాంస ఉత్పత్తి కోసం వాడుకోవచ్చు అండి.
1: తర్వాత మీరు అజోలాను కూడా పెంచుకోవచ్చు అంటున్నారు. ఈ అజోలా విత్తనం కానీ ఎక్కడ తీసుకొని, ఎక్కడ మనకు దొరుకుతుంది, అజోలాను ఏ విధంగా పెంచుకోవాలి, ఆ వివరణ ఒక్కసారి మన రైతు సోదరులకు.
0: ఓకే, దానాకు ప్రత్యామ్నాయంగా మనకు రైతు సోదరులు మేకలకు, గొర్రెలకు, అదేవిధంగా ఆవులకు, గేదెలకు కూడా దానాగా వాడుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన విత్తనాలు, అజోలా సీడ్ అనేది మనకు రాజేంద్ర నగర్లోని డైరీ ఫామ్లో మనకు అందుబాటులో ఉందండి. ఎవరైనా రైతు సోదరులు కావాలంటే రాజేంద్ర నగర్లోని పశు విశ్వవిద్యాలయంలో సంప్రదించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు కావాల్సిన అజోలాను ఇవ్వడం జరుగుతుందండి.
1: తర్వాత ఈ మధ్యకాలంలో ఈ కొన్ని సంవత్సరాలుగా FPO ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కూడా రైతు క్షేత్రాల్లో, రైతు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అవకాశాలు ఇచ్చి, అంటే ఒక ప్రాజెక్టు రూపంలో ఒక కమర్షియల్ అంటే వాణిజ్యపరంగా కూడా చేపట్టాలనే పద్ధతులు కూడా అవలంబిస్తున్నారు. ఇటువంటి పద్ధతుల్లో మరి ఈ గడ్డిని చాలా విస్తారంగా పెంచి, ఉదాహరణకి మన మీరన్నారు నేపేరు గడ్డి పెంచుకొని చక్కగా ముక్కలు ముక్కలు చేసి కూడా ఆ దాన అందించవచ్చు అంటారు. మరి ఇటువంటి FPO ద్వారా ఏమైనా జరుగుతుందా, ఒక లేదంటే రైతులు అందరూ ముక్కుమడిగా సమావేశమై, కొందరు రైతులు కొన్ని గ్రామీణ ప్రాంతం రైతులందరూ కలిసి ఇది భారీగా మనం ఈ నేపేరు గడ్డిని పెంచి ఏ విధంగా మన పశువులకు, ముఖ్యంగా ఆవులు గేదెలకు, మేకలు గొర్రెలకు ఇది సరఫరా చేయవచ్చు, అక్కడున్న ప్రాంతము ఒక మండలం తీసుకున్నా, కొన్ని గ్రామాలు తీసుకున్నా వాటి యొక్క పాల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి చేసుకోవచ్చు అంటారు. ఏదైనా ఉంటే చక్కటి సలహా మన రైతు సోదరులకు, పశు పోషకులకు అందజేయండి.
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ముఖ్యంగా యాదాద్రి జిల్లా భువనగిరి, రాజపేట మండలాల్లో, తర్వాత అదేవిధంగా బీబీనగర్ మండలంలో, అదేవిధంగా ఆలేరు మండలంలో చాలామంది రైతులు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతిలో సూపర్ నీపేరు అనే గడ్డిని పెంచుకుంటున్నారు.

0: పుచ్చుకొని దాన్ని చాపింగ్ చేసుకుంటున్నారు. చాపింగ్ చేసుకొని దాని అందుబాటులో ఉన్న డైరీ ఫార్మ్స్ అయితేంది, గోశాలకు అయితేంది, అదేవిధంగా పక్కనున్న సిద్దిపేట జిల్లాలో ఉన్న గోశాలకు, అదేవిధంగా సిద్దిపేటలో ఉన్న డైరీ ఫార్మర్స్కి, అదేవిధంగా జనగాం జిల్లాలో ఉన్న డైరీ ఫార్మర్స్కి, అదేవిధంగా హైదరాబాదు దగ్గరలో ఉన్న గోశాలలకు, డైరీ ఫార్మ్స్కి గడ్డిని అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇటు పశువులకు పశుగ్రాస కొరత అనేది తీరుతుంది, అదేవిధంగా రైతులకు కూడా మంచి ఆదాయం లభిస్తుంది.
1: అంటే రైతులకు కొనడానికి అందుబాటులో ఉన్నటువంటి రేట్లలో లభిస్తుందంటారా?
0: తప్పకుండా లభిస్తుంది,
1: ప్రదేశాలు తెలియజేశారు.
0: దాని యొక్క వాళ్ళ యొక్క దూరాన్ని బట్టి వాళ్ళు రేటును 2.50 రూపాయల నుంచి 3.50 రూపాయల కిలో చొప్పున అమ్ముతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క కటింగ్ చేస్తున్నారు, చాపింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుపోయి రెడీ టు యూజ్ అన్నట్టు, అది తీసుకుపోయి ఆవులకు కానీ గేదెలకు కానీ మేకల గొర్రెలకు డైరెక్ట్ వేయొచ్చండి. వాళ్ళు మళ్ళీ తర్వాత చాపింగ్ కానీ తర్వాత వేరే విధంగా చేసుకోవాల్సిన అవకాశం కూడా ఉండదు, వాళ్ళకు రెడీ టు ఈట్ అన్నట్టు.
1: అయితే గతంలో మనం చిన్నతనంలో గడ్డివాములు చక్కగా నిర్మించుకునేవారు, ఎందుకంటే అప్పట్లో సమీకృత వ్యవసాయం జరిగేది, ప్రకృతి వ్యవసాయం జరిగేది. ఆ సందర్భంలో ఏ పంట వచ్చినా గడ్డివాముల్లో వేసి, ఎందుకంటే మీరు అన్నట్టు ఇది గడ్డి జాతి జొన్న కానీ సొప్ప అంటాము, ఆ జొన్నను తర్వాత ఈ పల్లీలు తర్వాత పల్లీలు అదే మేమంటారు వేరుశనగను వేసి వేరుశనగ యొక్క పొట్టును ఆ యొక్క మొక్కలను వేయడం, పెసర మొక్కలు వేయడం, మినుము మొక్కలు వేయడం, ఇట్లా కాంబినేషన్ కలిపి సమీకృతంగా ఈ గడ్డివాము నిర్మించుకునేవారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా పంటలు రకరకాల మన రైతు సోదరులు కూడా పండిస్తున్నారు, అంటే పంట మార్పిడిలో కూడా ఒక పంట తర్వాత వరి తర్వాత మీరు అన్నట్టు సిఫార్సు చేస్తుంటారు పంట మార్పిడి కూడా చేయాలనే ఉద్దేశంతో. ఈ పంట మార్పు చేసే సందర్భంలో వరి తర్వాత పెసర మీను పెంచుకుంటున్నారు. మరి ఇటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు మరి రైతులు ఏ విధంగా పాత కాలంలో ఉన్నటువంటి గడ్డివాములను నిర్మించుకోవచ్చా, నిర్మిస్తున్నారా, మరి వారికి ఎటువంటి ఈ సలహాలు ఇస్తారంటారు, ఈ గడ్డివాముల నిర్మాణంలో ఎటువంటి సలహా ఇస్తారు రైతు సోదరులకు?
0: మంచి ప్రశ్న వేశారండి. ఈరోజు ఏంటంటే మొత్తం ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం వ్యవసాయం అనేది పశువుల మీద ఆధారపడి ఉండేది. ఎప్పుడైతే మనకు మెకనైజేషన్ మిషనరీ వ్యవస్థ అనేది వ్యవసాయంలో ఇంట్రడ్యూస్ చేశామో అప్పుడు పశువుల మీద ఆధారపడడం అనేది చాలా తగ్గిపోయిందండి. ఏవైతే మనం ఇప్పుడు పశువులకు ఆవులను కానీ గేదెలను ఓన్లీ పాల ఉత్పత్తి కోసం మాంస ఉత్పత్తి కోసం మనం పెంచుకుంటున్నాం, దాని దృష్టిలో పెట్టుకొని మనం ఏవైతే వ్యవసాయ ఉప ఉత్పత్తులు అంటారు వీటిని అన్నింటినీ, సజ్జ కానీ జొన్న కానీ తర్వాత వరి కానీ తర్వాత ఏవైతే మీరన్న పల్లీలు వచ్చిన తర్వాత వాటి యొక్క బై ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో పల్లి కట్టే కానీ తర్వాత కంది కట్టే కానీ ఇవన్నీ ఉప ఉత్పత్తులు. ఈ ఉప ఉత్పత్తులు అనేది ఒకప్పుడు విపరీతంగా వేసేది పంటలు, ఇప్పుడు అనేది రైతులు వ్యవసాయం అనేది ఒక వాణిజ్యపరంగా చేయడం జరుగుతుంది. అందువల్ల రైతులు కూడా ఈ పంటలు పండించే ఆలోచన నుంచి వాణిజ్య పంటలు ఎక్కువ పండిస్తున్నారు. ఎవరైతే ఈ రకమైన ఉప ఉత్పత్తులు పండిస్తున్నారో వాళ్ళు తప్పకుండా పశుగ్రాసంగా ఈ యొక్క మీరు చెప్పినట్లయితే జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ వరి కానీ గడ్డివాములు వేసుకోవడం తర్వాత ఏ రూపంలో నిల్వ చేసుకోవడం ఎండుమేత రూపంలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది.
1: మరి ఇటువంటి సందర్భంలో రైతులు ఎటువంటి పంట మార్పిడి చేసుకోవాలంటారు, లేకపోతే ఎటువంటి అంతర పంటలు వేసుకుంటే మీ యొక్క మన పశుగ్రాసాలు కానీ ఈ పశువులకు ఆహారం అందుతుందని మీరు వివరిస్తారు, ఒకసారి చక్కటి సలహా రైతు సోదరులకు తెలియజేయండి.
0: తప్పనిసరిగా ఇప్పుడు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి రైతు సోదరులందరూ జొన్న కానీ సజ్జ కానీ మొక్కజొన్న కానీ వేస్తూ దాంట్లో అంతర పంటగా మనం అలసందలు కానీ పెసర్లు కానీ మినుములు కానీ ఏకవార్షికాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేసుకున్నట్లయితే మనకు 2 రకాలుగా పప్పు జాతి పశుగ్రాసాలు గడ్డి జాతి పశుగ్రాసాలు సమీకృతంగా మనం పశువులకు మేకలకు పశుపక్షాదులకు అందరికీ సంపూర్ణమైన పోషకాహారాన్ని అందచేయగలుగుతాం. రైతు సోదరులు ఈ స్వల్పకాలిక పశుగ్రాసాలు వేసుకున్నట్లయితే పశువులు ఆరోగ్యకరంగా ఉంటాయి, అదేవిధంగా మాంస ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది నేను గ్రహిస్తారని నేను తెలియజేస్తున్నాను.
1: గత నెలలో రైతుల దగ్గరికే శాస్త్ర పరిజ్ఞానం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం చేరవేట రైతు ముంగిలో శాస్త్ర విజ్ఞానం అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి టెక్నాలజీ ఎటువంటి సాంకేతికతను మీరు పరిచయం చేయడం జరిగింది, ఎటువంటి సాంకేతికత అవసరము ఈ పశుగ్రాసాలు పెంచాలంటే చక్కటి పెంచి విస్తరించాలంటే విస్తరించిన తర్వాత ఈ పశుగ్రాసాలు పశువులకు అందించాలంటే ఎటువంటి సాంకేతికత మీరు పరిచయం చేశారు, ఏమైనా ఉంటే కొత్త సాంకేతికత ఉంటే మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: తప్పనిసరిగా అండి, నేను ఇంతకుముందు యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా రాజపేటలో పనిచేసినప్పుడు రైతు సోదరులు ఓన్లీ సూపర్ నేపర్

0: పెంచేవాళ్ళు. దాన్నే పశుగ్రాసంగా విరివిగా వాడేవాళ్ళు. దానివలన పాలలో కాల్షియం అనేది చాలా తక్కువ ఉండేది. పాల ఉత్పత్తి పెరిగినా అని పశువులు తొందరలోనే అనారోగ్యానికి గురయ్యేది. ఎందుకంటే సూపర్ నేపిల్లో కొంతవరకు ఆక్జలేట్స్ అనేవి ఉంటాయి. ఆక్జలేట్స్ పాలలో ఉన్న కాల్షియం తోటి బైండ్ అయ్యి కాల్షియం ఆక్జలేట్ రూపంలో మూత్రం రూపంలో బయటకు వస్తాయి. అందువల్ల చాలా వరకు పశువులు కానీ గేదెలు కానీ అనారోగ్యానికి గురయ్యాయి. దాని దృష్టిలో పెట్టుకొని సూపర్ నేపీరియతో పాటు జొన్న మొక్కజొన్న కాంబినేషన్ దాంతోపాటు తప్పనిసరిగా పప్పుజాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి కానీ స్టైలో కానీ లూసర్న్ కానీ ఇలాంటి మునగ కానీ ఇలాంటి పశుగ్రాసాలు మనం పెంచుకున్నట్లయితే సంపూర్ణమైన పశుగ్రాసాలు పశువులకు అదేవిధంగా సన్నజీవాలకు ఇవ్వడం వలన మన యొక్క మాంస ఉత్పత్తి అధికంగా పొందవచ్చు. అదేవిధంగా పాల ఉత్పత్తి పాలలో వెన్న శాతం అధిక విధంగా పశువులు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి.
1: చాలా చక్కగా మీరు ఈ సమాధానం వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో చక్కటి సలహాలు ఇస్తున్నారు. అయితే రైతులందరికీ మీరు తెలియజేసేది నేపేరు గడ్డితో పాటు ఇతరత్ర పశుగ్రాసాన్ని కూడా మీరు పెంచాలంటున్నారు. అదే ముఖ్యంగా ఈ లెగ్యూమ్స్ జాతి ఈ గడ్డి మొక్క వాటిని కూడా పెంచాలంటున్నారు. పెంచి సమానంగా సమతూకంగా ఆహారాన్ని అందించాలని వివరించారు. బాగుంది. అంటే మీరు ఒక సమతుల ఆహారాన్ని ఏ విధంగా అందించాలనే వివరాలు మన రైతు సోదరులకు తెలియజేశారు. తర్వాత మన గ్రామీణ ప్రాంతంలో మన రాష్ట్రంలో అయితే మేలుజాతి ఈ యొక్క గేదెలు కానీ పశువులు కానీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, మనం ఇతర భారతదేశంలో మన దేశంలో ఉన్నటువంటి మేలుజాతి రకాలు ముర్రా జాతి గేదెలు అయితే సాహివాల్ జాతి ఇంకా కొన్ని జాతులు ఉన్నటువంటి జాతులను కూడా అభివృద్ధి చేసినటువంటి జాతులను మనం ఈరోజు పెంచగలుగుతున్నాము. మన రైతు సోదరులు కూడా పెంచి పాల ఉత్పత్తి కోసం మన యొక్క రాష్ట్రంలో పెంచుతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో వాటికి ఎటువంటి దాన ఇవ్వాలి అంటే ఉత్తర భారతదేశం నుంచి ఇవి తీసుకొని వస్తున్నారు. మరి వీటికి ఎటువంటి ఈ దాన కానీ ఈ యొక్క పశుగ్రాసాలు కానీ ఏ విధంగా అందించాలి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పశువులకు కానీ వాటి యొక్క ఉత్తర భారతదేశంలో పశువులకు కానీ ఈ దాణా ఈ యొక్క ఆహారం ఇవ్వడంలో ఏమైనా తేడా ఉందంటారా? తేడా ఉంటే ఒకవేళ ఏ విధంగా అందించాలి ఆహారాన్ని మీరు ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ముఖ్యంగా మనకు రెండు రకాల ఆవులు కానీ గేదెలు కానీ జాతులు ఉన్నాయండి. ఒకటి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు. ఇవి ఏంటంటే మనం బయట దేశాల్లో ఎక్కువ ఉంటాయి, బయట దేశాల నుంచి మనము ఇక్కడ దిగుమతి చేసుకున్నాము. అవి పాల ఉత్పత్తి ఎక్కువ ఇస్తాయి. అదేవిధంగా మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే మన దేశవాళీ ఆవులు గేదెలు, ఆవులైతేనే షాయివాల్ అయితేంది, కాంక్రాజ్ అయితేంది, రెడ్ సింధి, ఇవన్నీ మన దేశవాళీ, ఒంగోలు ఇవన్నీ మన దేశవాళీ ఆవులు. అదేవిధంగా ముర్రా జాతి గేదెలు ఇవన్నీ మన దేశవాళీ ఆవులు గేదెలు. ఇందువల్ల మన దేశవాళీ ఆవులు ఎలాంటి విపత్కరమైన కరువు పరిస్థితుల్లోనే తట్టుకోగలుగుతాయి. మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న వరి గడ్డి కానీ తర్వాత పచ్చిమేత కానీ దాంతో అవి మంచిగా తట్టుకుంటాయి. వాటిలో ఉన్న పాల ఉత్పత్తి మొత్తం ఇవ్వకపోవచ్చు, కొంతలో కొంత అయితే దానికి 60 నుంచి 70% పాల ఉత్పత్తి అయితే ఇస్తాయి. అదేవిధంగా మనకి ఏవైతే ఎగ్జోటిక్ బ్రీడ్స్ అయిన హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ వాటికి తప్పనిసరిగా మనం దాన కానీ సంపూర్ణమైన పోషకాహార దాన ఇవ్వాల్సి ఉంటుంది. దానివలన పాల ఉత్పత్తి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతు సోదరులందరూ చాలా వరకు ఇప్పుడు ఏటు మిల్క్ అనే దాని మీద దేశవాళీ ఆవుల నుంచి వచ్చే వాటిని ఏటు మిల్క్ అంటారు. దాని మీదనే చాలామంది పాల వ్యాపారం అనేది ఆర్థిక పరంగా చేస్తున్నారు. దానివల్ల రైతు సోదరులకు చాలా లాభాలు ఉన్నాయి.
1: చివరగా తెలియజేయండి, ఈ సందర్భంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా రైతు సోదరులకు ప్రత్యేకంగా ఎటువంటి సలహా చివరగా ఇవ్వబోతున్నారు? ఒకసారి రైతు సోదరులను ఉద్దేశించి మీరు చక్కటి సలహా ఇవ్వండి.
0: రైతు సోదరులందరికీ ఇప్పుడు మనకు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి మాకు వర్షాలు అనేవి కురుస్తలేవు. దాదాపు 30 జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పశువులను అదేవిధంగా సన్నజీవాలు అనగా మేకలను గొర్రెలను తమకున్న పొలంలో కానీ తమకున్న బోరు కింద బావిలో కానీ తప్పనిసరిగా పశుగ్రాసాలను పెంచుకోవాలి. దీని పశుగ్రాసాలకు సంబంధించిన విత్తనాలు సంబంధిత పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి. 100కి 75% సబ్సిడీతోటి మీకు అందుబాటులో పశు వైద్యులు అందజేస్తారు. ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని పశుపక్షాదులను, సన్నజీవాలను, మేకలను, గొర్రెలను మీరు కాపాడుకొని ఆరోగ్యవంతంగా పెంచుకొని పాల ఉత్పత్తిలో కానీ మాంసోత్పత్తిలో కానీ అధికంగా పొందాలని నేను మనవి చేస్తున్నాను.
1: చాలా చక్కటి వివరాలు. రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా

0: రాష్ట్రంలో రైతు సోదరులకు, పశు పోషకులకు, పశు పాలకులకు ఏ విధంగా ఈ యొక్క గడ్డి అవసరం ఉంది? పశుగ్రాసాలు పెంచుకోవాలి. పశుగ్రాసాలు కూడా ముఖ్యంగా మీరు గడ్డి జాతి గ్రాసాలను, తర్వాత ఈ పప్పు జాతి గ్రాసాలను పెంచుకోవాలంటున్నారు. దాంతోపాటు సమూలంగా సమగ్రంగా రకరకాల గడ్డి జాతులు, రకరకాల ఈ పప్పు జాతి రకాలను పెంచుకుంటే ఆరోగ్యంగా కూడా చక్కగా ఉండి చక్కటి పాల ఉత్పత్తి, చక్కటి మాంసం ఉత్పత్తి కూడా జరుగుతుందని వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు.
1: ధన్యవాదాలు సార్, రైతు సోదరులకు, మీ అందరికీ.
2: మీరింతవరకు రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం విన్నారు. ఇందులో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతు సోదరులు, పశుపాలకులు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు తెలియజేశారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం

శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు పాల్గొని రైతు సోదరులు, పశుపాలకులు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు తెలియజేశారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో

0: ఆకాశవాణి వికసిత్ భారత్ పిఎంఈజీపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపి అనే దాని యొక్క అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అనే ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వరకు లభిస్తుంది మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాలు మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో

0: వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవా రంగం అయితే 20 లక్షల వరకు బ్యాంక్ రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడీపీ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడీపీ రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడీపీ ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడీపీ ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం తెచ్చుకోవాలి వృద్ధి మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్లకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదైనా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదైనా ఆదాయ వనరు ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అతను ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదైనా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఎన్ని మన ఒక అంశం అయితే అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పీఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు మొదటి ఒక ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్న రుణాన్ని ఇతను చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: సార్, పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పీఎంఈజీపీ ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్ని చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్ని అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది.

0: వచ్చిన ఈ నగదు మొత్తానంతా కూడా మొత్తం వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్లే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది, సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు, వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్ లో 2047లో భారతదేశం యువత గాని స్త్రీలు గాని పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి మనకు పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవారంగం చూసుకుంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు టాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలా మంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డు టాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా టాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళేటట్టుగా యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక టాక్సీ రంగంలో యెల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పీఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని, ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: టాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్ లో మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పీఎంఈజీపీ స్కీమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లెటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: ఇంతవరకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చైనాలోని వర్దోస్లో జరిగిన తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ ప్రబల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సింగరేణి మణుగూర్ ఏరియాలోని PKOC-2 మైన్ను సందర్శించి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై చర్చిస్తూ సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కరీంనగర్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, మేడిగడ్డ వద్ద రోజుకు 9 TMC నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ ఎండిపోతుంటే ప్రభుత్వం కన్నెపల్లికి వెళ్లకుండా తమను అడ్డుకోవటం రైతులకు, ప్రజలకు తాగునీటికి నష్టం చేస్తోందని అన్నారు. గత 2 ఏళ్లలో ఎన్సీఎస్సీ ద్వారా 60,000కు పైగా కేసులు పరిష్కారమయ్యాయని ఆ సంస్థ చైర్మన్ కిషోర్ మక్వానా తెలిపారు. హైదరాబాద్లో ఆధునీకరించిన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, ఇక్కడి పరిధిలో 10,800కు పైగా ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు 33.8 కోట్ల రూపాయల పరిహారం అందించినట్లు వెల్లడించారు. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానా భేటీ అయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను అధికారులు కమిషన్కు వివరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఆషాఢ బోనాల జాతరకు 16వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉత్సవాల నిమిత్తం 3,427 దేవాలయాలకు 15.05 కోట్ల రూపాయలు విడుదల చేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని పేర్కొన్నారు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా మహిళల జట్టు 270 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 457 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ జట్టు 186 పరుగులకే కుప్పకూలగా, భారత బౌలర్లో స్నేహ్ రాణా 4 వికెట్లతో రాణించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్లు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. ఆ వార్తల అవాస్తవమని స్పష్టం చేస్తూ, ఈ ఒప్పందానికి సంబంధించి జూన్ నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్తో జరిగిన చర్చలు అద్భుతంగా సాగాయని ఆయన పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం హెక్సెంటల్ ఎట్ @ANews_HVD ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇంగ్లీష్ టాక్స్ అండ్ ఇంటర్వ్యూస్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లిటరసీ ఇన్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ ఈ అంశాన్ని గురించి చర్చా కార్యక్రమం విందాం. ఈ చర్చలో పాల్గొంటున్నవారు జయంతి ఉప్పాల, మస్రత్ జహాన్.
2: గుడ్ ఈవినింగ్ లిసనర్స్, యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్. ఐఎమ్ యువర్ హోస్ట్ మస్రత్ జహాన్ అండ్ విత్ మీ ఇస్ జయంతి ఉప్పాల. Hello Jayanti, how are you today?
3: Hi Masrat, I'm well. How are you?
2: I'm good too. You know Jayanti, a few days back something happened and that stuck with me. There was this elderly man at the tea stall, and when he was just about to pay the cash, the shopkeeper, he pointed to the scanner and he said, "Sir, only UPI payment." And this elderly man, he just looked at him, paused, and he stepped aside. So by now, I'm sure our listeners must have guessed the topic for today's conversation. It's digital literacy in financial landscape.
3: Yeah, Masrat,

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324085252, 2324085353,

2955592 3 ఎస్టిడి కోడ్ 0400 జత చేయాలి. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ ప్రశ్నలకు ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు అప్పటికప్పుడే మీకు సమాధానాలు తెలియచేసి మీ సందేహాలను నివృత్తి చేస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923. గుర్తుంచుకోండి, ఈ నెల 15వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మహత్యం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినబోతున్న పాట కుంతీపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించింది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

0: కుంతీపుత్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట అది. సినీ భక్తి గీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं मुकेश कुमार. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा, भारत और अमेरिका के बीच संतुलित और व्यापार

తరువాత మానస గురుగుహ, ఆనంద భైరవిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తరువాత దాచుకోవలెన తోడిరాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజకృతి.

ని

ని సరి రవ బాబా కరి దాని రవ దాని రవ దాని రవ.

అల్లన్న కథ నుండి నీలమ్మ సంతానం ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు అంజయ్య బృందం వారు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వానాకాలంలో కంది పంట సాగు వివరాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులకు సంక్రమించే వివిధ వ్యాధులు నివారణ గురించి పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రమ్య గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్లో పిఎం సూర్యఘర్ బిజ్లీ యోజన పథకం గురించి ప్రముఖ విద్యావేత్త పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించే లలిత గీతాలు. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హరికథా గానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:12 దాటి 46 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవామరి. నమస్తే. జై హింద్.